0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమి కవా పరోటా.
10: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే,
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
12: Istinamma vayanam putchukunti vayanam. ee shravana masallo mee radio surabhi meek andistundi kotta sambaralu. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
13: అంటే అది అయిపోయింది. ఇప్పుడు నా పేరు ధీరజ్ అనమాట, నేను రేడియో సురభిలో వెంచర్ 729 షో చేస్తా ఉంటా. ఇప్పుడు ఈ షో లోపల ధీరజ్ గారు ఏం చెప్తాడు అని అంటే, ఫన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రస్ట్రేషన్ వీటన్నిటిని తీసుకొచ్చి ఫెయిత్ కి కనెక్ట్ చేస్తా ఉంటాడు అనమాట. ఎట్లాంటి వాళ్ళు వినొచ్చు, ఇదేదో ప్రవచనంలా ఉంటుంది అనుకోకండి. జనాలు బేసికలీ మూడు రకాలు ఉంటారు కదా, ఒకడు సాయంత్రం కాగానే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటోడు, రెండోడు వెంకటేశ్వర వైన్స్ వెళ్ళేటోడు, మూడోడు ఎట్లా అంటే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో కూర్చొని చౌరస్తాలో కూర్చుంటాడు. సో ఈ మూడు రకాల జనాలకు కేటర్ అయ్యేటట్టు ధీరజ్ గారు కంటెంట్ వేసుకుని వస్తాడనమాట. ఇందులోపల తెలుగు, తమిళ్, హిందీ అన్ని రకాల పాటలు మీకు అందజేస్తాడు. సో అట్లా ఇవాళ ఒక కాన్సెప్ట్ వేసుకుని వచ్చిన, ఆ కాన్సెప్ట్ వినే ముందు కొన్ని పాటలు విందాం, దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

సో గైస్, వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ మనం ఇవాళ మన టాపిక్ లోకి వెళ్దాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప గొప్ప రచయిత ఆయన పుట్టినరోజు. బై ఎనీ ఛాన్స్ డూ యూ నో హూ దట్ రైటర్ ఇస్? ఆ రైటర్ తెలంగాణ లోపల ఆయన చాలా పెద్ద కవి. ఆయనకు ఒక దాని పేరు ఏమంటారు, బిరుదు కూడా ఉంది. ఆయన బిరుదు ప్రజాకవి. ఒకవేళ ఆయన గురించి తెలిస్తే యూ కెన్ కాల్ మీ అట్ 9726361966. మన జనరేషన్ కి చాలా మంది ఇట్లాంటి గొప్ప గొప్ప రచయితలు, ఇట్లాంటి వాళ్ళ రాసిన కొన్ని పుస్తకాలు, ఇవన్నీ మన వాళ్ళకి ఎవరికి తెలియవు. సో మనం ఏం నేర్చుకోవచ్చు, వాట్ మోడర్న్ జెన్జీ కెన్ లెర్న్ ఫ్రమ్ పీపుల్ లైక్ హిమ్, అనేది నా టాపిక్ అన్నమాట. సో ఈ 2 గంటలు మనం ఆయన గురించి నేర్చుకుందాం. అసలు ఆయన ఎలాంటి దాని పేరు ఏమంటారు, వాట్ కైండ్ ఆఫ్ లిటరేచర్ హీ రోట్, దాని వెనకాల ఉన్న తత్వం ఎట్లాంటిది అది. సో నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇవాళ ఒక తెలంగాణ రైటర్ బర్త్డే, పోయెట్ యాక్చువల్లీ ఐ షుడ్ సే పోయెట్ ఆయన బర్త్డే. ఒకవేళ మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ తెలుసుగా 9726361966. ఇప్పటికైతే ఒక చక్కటి పాట వినేసి వచ్చేద్దాం.

0: సో గైస్, ఇందాక ప్రశ్న అడిగాను కదా, ఇవాళ ఒక తెలంగాణలో పుట్టిన ఒక గొప్ప రచయిత బర్త్డే. క్వశ్చన్ కి ఆన్సర్ కిరణ్ మయ్ గారు చెప్పారు. హైలైట్ ఏంది అని అంటే, కిరణ్ మయ్ గారికి కాళోజీ నారాయణ రావు గారి మనవడు వాళ్ళ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అట. హైలైట్ కదా, ఎంత పీక్ కోయిన్సిడెన్స్. అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాయింట్ ఏంటి అని అంటే, వాళ్ళ మనవడికి, ఐ మీన్ వాళ్ళ అబ్బాయికి సేమ్ కాళోజీ నారాయణ రావు గారి హ్యాండ్ రైటింగ్ ఏ వాళ్ళ అబ్బాయి కూడా ఉందట. లైక్ లిటరలీ మళ్ళీ పుట్టినట, రీఇన్కార్నేషన్ అంటారు కదా, అట్లా వాళ్ళు అదైతారు. సో ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికింది కదా, ఇవాళ ఒక గొప్ప రచయిత, ఆయన చాలా పుస్తకాలు రాశారు అండ్ చాలా ఎట్ వెరీ యంగ్ ఏజ్ ఆయన దీని పేరు ఏమంటారు పోయిన్స్ రాయడం మొదలు పెట్టినరు. అండ్ ఎన్నో ఎన్నో దీని పేరు ఏమంటారు ఉద్యమాలలో పాల్గొన్నారు. అండ్ ఎలాంటి ఉద్యమాలు అని అంటే, ఒకటి బ్రిటిష్ వాళ్ళకు అగెన్స్ట్ గా, అండ్ నెక్స్ట్ నిజాం వాళ్ళకి అగెన్స్ట్ గా, నెక్స్ట్ గ్రంథాలయ ఉద్యమంలో మన తెలుగు వాళ్ళందరూ, మనం లాస్ట్ వీక్ ఒకటి మాట్లాడుకున్నాం గుర్తుందా, తెలుగు భాషా దినోత్సవం అని. ఆ తెలుగు భాషా దినోత్సవం నుండి ఇప్పుడు మెల్లగా ఇంకొంచెం మనం ఇంటర్నలైజ్ అయ్యి లోకలైజ్ అయి తెలంగాణలోకి వెళ్దాం. మళ్ళీ ఎప్పుడైనా మనం కోస్తాంధ్ర సైడ్ వెళ్దాం, బట్ తెలంగాణలో పుట్టిన ఆయన బర్త్డే కాబట్టి ఇవాళ కాళోజీ గారి గురించి మాట్లాడుకుందాం. ఈయన గురించి అంటే, నేను ఒకవేళ మధ్య మధ్యలో లాని అలా అని కొంచెం అటు ఇటు పలికితే క్షమించండి, అవన్నీ తింటాం కదా, ఉల్లిగడ్డలు వెళ్ళిపోయాలి, సో నోరు సరిగ్గా తిరగకపోతే సారీ. బట్ నారాయణరావు గారు ఎట్లాంటి వారు అని అంటే, ఆయన పుస్తకాలు బేసికల్లీ మన జనరేషన్ కి తెలుగు, రైట్? నేను ఫస్ట్ చిన్నప్పుడు టైటిల్ చూసి ఇదేంది ఇంత వయలెన్స్ ఉంది, నా గొడవ ఆట, ఈ గొడవ ఎవరు పడతారని చెప్పి లైట్ తీసుకుంటుండే. బట్ కొంచెం పెద్దగైనాక వాళ్ళు పెద్దోళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా, కళ్ళు తాగినప్పుడో లేకపోతే ఛాయ్ తాగేటప్పుడో జనాలు మాట్లాడుతూ ఉంటే దాంట్లో లోపల ఉన్న తత్వం కొంచెం ఇప్పుడు పెద్దగైనాక చదువుతూ ఉంటాం కదా, అప్పుడు అర్థమైంది. అంటే లిటరలీ యూ వోంట్ బిలీవ్, శ్రీశ్రీ గారి దాంట్లో లోపల ఎంత విప్లవం ఉంటుందో, ఇందులో కాళోజీ గారి దాంట్లో కూడా అదే లెవెల్ ఉంటుంది అన్నమాట. అంటే వీళ్ళని వాళ్ళను కంపేర్ చేస్తున్నాను కాదు, బట్ నేను జస్ట్ చెప్తా ఉన్నా, వీ కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్, అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అంటారు కదా, అది మనం ఎట్లా నేర్చుకోవచ్చు అది మనం మాట్లాడుకుందాం. ఎవరికైతే ఇంకో పాట వినేసి వచ్చేద్దాము.
1: పదనిసా యాప్ కే సాత్ AI powered personal music feature from Sir.

సో అంటే ఎవరైనా కాల్ చేసి అరే బ్రో ఈయన గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వరా, అసలు ఏం చేసిండ్రు ఈయన, లైక్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ హీ హాస్ డన్ అన్నట్టు అంటా ఉండే. సో గైస్ మనకు 1940s నుండి ఆర్ 1930s నుండి 2000 వరకు, అంటే ఈయన కాలోజీ గారు 2002 వరకే బతికి ఉన్నారు. ఆ 2002 వరకు ఎన్నో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటాల లోపల ఎస్పెషల్లీ తెలంగాణ, బీదర్ ఈ ఏరియాలలో ఏ పోరాటం జరిగినా దాని వెనకాల, ఐ మీన్ దాని పేరు ఏమంటారు, ఒక పాజిటివ్ ఇన్స్పిరేషన్ ఈయన రచనలే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎవరు అంటే జార్జ్ రెడ్డి గారు. జార్జ్ రెడ్డి గారు పీడిఎస్యు స్థాపితం చేసినప్పుడు దాని ఇన్స్పైరింగ్ స్పీచెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చిండ్రు అంటే, ఒకటి శ్రీశ్రీ గారు, రెండు కాళోజీ గారు. కాళోజీ గారు నాగొడవ లోపల పేర్కొన్న కొన్ని సిచ్యువేషన్స్, లైక్ ఈ యుద్ధం ఏదైతుందో అది బయట జరిగేది కాదు నా లోపల జరిగేది అనేది కొన్ని అంశాలు ఉంటాయి కదా, దాన్ని ఆయన పీడిఎస్యుకి మెయిన్ మోటో లెక్క చేసిండ్రు. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ సమ్వన్, ఇట్స్ ద బ్యాటిల్ విత్ ఇన్. మన లోపల ఉన్న మార్పుని మనమే ముందట తీసుకురావాలి, అండ్ ఆ ప్రాసెస్ లోపల సొసైటీ మొత్తాన్ని ఎట్లా చేంజ్ చేయాలి. ఫర్ దోస్ ఆఫ్ యూ డజంట్ నో, పీడిఎస్యు అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఇదనమాట. కానీ ఎవరన్నా పీడిఎస్యు లోపల ఒకప్పుడు కొన్ని గొడవలు అయితే కదా ఉస్మానియాలో, అందులో పాల్గొన్నారా? ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ పీడిఎస్యు, ఏబీవీపీ అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కాల్ చేయొచ్చు. చేయాలి తెలుసుగా నంబర్ 9726619966. అండ్ అసలు మనం కాళోజీ గారికి ఆ బీజం ఎక్కడ పడింది అక్కడ నుండి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే మన జనరేషన్ ఇట్లా లిటరల్ గా ప్రతిసారి ఆడ ఈడ డిస్ట్రాక్ట్ అవుతా ఉంటాం, అంటే అందరి గురించి కాదు నా లాంటి వాళ్ళ గురించి చెప్తున్నా, వీటెన్ టు డిస్ట్రాక్ట్ అలాట్. ఇప్పుడు మనందరికీ ఒక బీజం లేకపోతే, ఒక ప్రాపర్ రూట్ లేకపోతే మనం ఎటు గాలేస్తే అటు పెరుగుతాం, అటు ఎటు గాలేస్తే అటు ఉరుకుతాం, రైట్? అట్లా కాకుండా ఒకటే థాట్ పెట్టుకొని ఆ థాట్ చుట్టూ నీ గ్రోత్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ కాళోజీ గారి దగ్గర నుండి నేర్చుకోవచ్చు అనమాట. ఎట్లా, హౌ? ఈ పాట వినేది వచ్చేయండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం.

0: అట్లా అంటే ఇందాక అన్నాం కదా సో ఈయన యొక్క ఆలోచన ఎక్కడి నుండి పుట్టిందిరా బయ్యి అని అంటే మీకు గుర్తుంటే 1931 లోపల భగత్ సింగ్ గారిని ఉరిదీశారు. ఎవరు? బ్రిటన్ వాళ్ళు. ఎక్కడో పంజాబ్ లోపల భగత్ సింగ్ గారిని రాజ్గురు గారిని ఉరితీస్తే మన తెలంగాణలో వరంగల్ దగ్గరను ఆర్ సమ్వేర్ అరౌండ్ కర్ణాటక ఏరియా లోపల మన కాలోజీ గారు ఎంత స్పందన ఉన్నప్పటికీ ఇన్ని సోషల్ మీడియాలు ఇంత ఫేస్బుక్లు లేవు, ఎవరు ఈయనకు షేర్ చేయలే లుక్ ఎట్ దిస్ అనుకుంటా. అక్కడ న్యూస్ పేపర్ లో చదివి ఇంత అన్యాయం జరిగిందా అని చెప్పి ఆయన మైండ్ లోపల హీ లిటరలీ రోడ్ దీస్ లైన్స్, పుట్టుకనీది చావునీది బ్రతుకంతా దేశానిది అండి వాళ్ళకి అట్రిబ్యూట్ చేసిండ్రు. ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే 17 ఏళ్ల ఉన్న కాలోజీ గారు ఏదైతే రాసిండ్రో లిటరలీ ఆయన లైఫ్ డెఫినేషన్ అయింది. అంటే 1931 ఏడా 2002 ఏడా ఈ రెండు మధ్యలో ఎందుకంటే 70 ఏళ్ళు హీ లిటరలీ బిలీవ్డ్ అండ్ లీవ్ దోస్ లైన్స్. అంటే ప్రజల కొరకే ప్రజల దాని పేరు ఏమంటారు ప్రాబ్లమ్స్ ని తీసుకుని ఆయన క్వశ్చన్ చేయడం వాటి చుట్టే రచనలు రాయడం అట్లా చేసిండ్రు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఆయన ఎప్పుడు పొలిటికల్లీ ఇంక్లైన్ కాలే, నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తా వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చేయలే, మేబీ అందుకనే ఎక్కువ రికగ్నిషన్ రాలేదేమో, బట్ జనాల కొరకే ఆయన లైఫ్ ను మొత్తం లీడ్ చేసిండ్రు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏ గిదంతా మాకెందుకు ఆయన ఏదో బతికిండు పోయిండ్రు అయిపోయింది, ఇప్పుడు మేము నేర్చుకోవాలంటే బయ్యా ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. మన రచనల గురించి, మన రాష్ట్రం గురించి, మన భాష గురించి, మన దేశం గురించి కొంతమంది గొప్ప వ్యక్తులు ఫైట్ చేసిండ్రు. మనం వాళ్ళ గురించి తెలుసుకోవడం లోపల అండ్ వాళ్ళ పుట్టుకను మనం అట్రిబ్యూట్ చేయడం లోపల దేర్ ఇస్ దిస్ రెస్పెక్ట్. దీని లోపల మనం లెసన్స్ ఎట్లా నేర్చుకోవాలి అది ధీరజ్ గారు చెప్తాడు, మీరు వింటే మీకే కొంచెం తెలుస్తుంది. ఈ లెసన్స్ ని మన లైఫ్ లో ఎట్లా అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఎవరి లైఫ్ లోనైనా మిస్టేక్స్ జరుగుతాయి, లెసన్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మనం అన్ని దగ్గర నుండి నేర్చుకోవచ్చు. అంటే మీరు పుస్తకాలు చదివితే వాళ్ళ జీవితాలు అవి ఉంటాయి, అంటే పుస్తకాలు చదివే టైం ఉంది ఏడుంది అని మీరు అడిగితే యూట్యూబ్ లో ఒక్కసారి వెళ్ళి చదవండి ఈయన బయోగ్రఫీ, ఈయన చేసిన ఘనతలు ఎట్లాంటివి, ఎట్లాంటి వాళ్ళని ఈయన ఇన్స్పైర్ చేసిండ్రు, ఇది ఒక్కసారి చదివితే మీకే అర్థమవుతుంది. తెలంగాణ ప్రజా ఉద్యమం, తెలంగాణ విద్యార్థి ఉద్యోగం, సమ్మేళ్ జరిగినాయి కదా అండ్ ఉద్యోగులు జరిగిన ఉద్యమం, వీటన్నిటి వెనకాల ఎవర్ దిరాబై ఫౌండేషన్ వర్క్ అని అంటే కాలోజీ గారిదే. అందుకనే September 9th తెలంగాణ భాషా దినోత్సవం, నాట్ తెలంగాణ భాషా దినోత్సవం బట్ ఎగ్జాక్ట్ డే గుర్తుకులేదు నాకు, బై ఎనీ ఛాన్స్ యు నో September 9th.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్, యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
3: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
4: షూర్.
3: హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: అందరికీ నమస్కారం, నేను మాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
0: సో గైస్ వెల్కమ్ బ్యాక్. నేను ఇందాక అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే తెలంగాణలో సెప్టెంబర్ 9th ఏమని సెలబ్రేట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 972-6361-966. ఇందాక చాలాసేపు మాట్లాడినా, ఇప్పుడు ఒక పాట వినేసి వచ్చిద్దాం.

స్పైడర్. సో మంచి మాటలు విన్నారు, పాటలు విన్నారు కదా. ఇప్పుడు మనం మెల్లగా వెళ్దాం. నాకు అన్నిట్ల లోపల నచ్చిన పాయింట్ ఏంటి అని అంటే, ఆయన లిటరేచర్ గురించి ఒక మాట అంటారు. ఏంటి అని అంటే, హౌ లాంగ్వేజ్ ఈజ్ నాట్ బార్న్ అవుట్ ఆఫ్ గ్రామర్, ఇట్స్ బార్న్ అవుట్ ఆఫ్ పీపుల్. అంటే భాష అనేది ప్రజల దగ్గర నుండి పుట్టింది కానీ వ్యాకరణం నుండి పుట్టలేదు. ఇది ఎందుకు అంటున్నానంటే, కొంతమంది ఆ కాలం లోపల మనకు అంటే యాజ్ ఐ సెడ్ తెలంగాణ ఏరియా లోపల అందరి దగ్గర తెలుగు యాక్సెస్ లేకపోతుండే. సో ఇప్పుడు నేను ఎట్లనైతే ముక్కలు ముక్కలు మాట్లాడుతున్నా, అంటే నేను దూరకు మాట్లాడుతున్నా కానీ చాలా మంది ఎట్లా మాట్లాడుతుండే అని అంటే, అప్పట్లో కొంచెం ఉర్దూ మిక్స్ అయితే ఉండే. సో అప్పుడు జనాలు దే యూస్ టు మాక్ దెమ్, ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కో దానికో అది ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమైనా ఉంది అని అంటే, చాలా వరకు ఉర్దూ పదాలు హిందీ పదాలు వస్తా ఉండే. ఎందుకంటే నైజాం ఏరియా లోపల ఒక ప్రాపర్ డిమార్కేషన్ లేకుంటుండే. అంటే తెలుగు వాళ్ళందరూ ఇక్కడ ఉండాలి, కన్నడ వాళ్ళు ఇక్కడ ఉండాలి, మరాఠీ వాళ్ళు ఇక్కడ ఉండాలి అని కాదు, మొత్తం జనాలందరూ రకరకాల భాషల్లో కలగాపులగం అవుతుండే అనమాట. సో దానివల్ల దెర్ వాజ్ దిస్ లింగ్విస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దీస్ పీపుల్. ఈయన ఏం చెప్పిండ్రు అని అంటే, అయ్యా వ్యాకరణానికి కొంచెం టైం పడుతుంది మా వాళ్ళకి రానికి, అప్పటి వరకు లైక్ యూ డోంట్ జడ్జ్ అస్, మేము మెల్లమెల్లగా నేర్చుకుంటా ఉంటాం. సో మమ్మల్ని చూసి నవ్వకండి మాకు, ఎందుకంటే ఇప్పుడికిప్పుడే కాన్ఫిడెన్స్ వస్తా ఉన్నది. మొన్న మొన్ననే స్వరాజ్యం వచ్చింది, స్వరాజ్యం వచ్చిన కొన్ని రోజులకే ఈడెవడు నిజాంగాడ్ వచ్చి మమ్మల్ని బంధించిండ్రు, మాకు భాష కూడా తెలియదు అట్లని చెప్పి మెల్లగా కొంతమంది పెద్దోళ్ళను పిలుచుకొచ్చి, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, టంగుటూరి ప్రకాశం పంతుల్ గారు, ఇంకా చాలా మంది, నాకు ఎగ్జాక్ట్ పేర్లు గుర్తుకులేవు కానీ, గ్రంథాలయ ఉద్యమం లోపల తెలంగాణ హీ మేడ్ ష్యూర్ అన్ని ఏరియాస్లలో ఎక్సెప్ట్ ఆదిలాబాద్ లో ఎక్కువ కవర్ చేయలేదు కానీ మిగతా అన్ని జాగాల లోపల గ్రంథాలయాలు స్టార్ట్ చేయించి, అంటే ఈయన ఒక్కడంటే ఈయన ఒక్కడనే కాదు, ఈయనతో పాటు పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, భయా అసలు ఏంది ఇది, నువ్వు ఎందుకు చెప్తున్నావు, ఇది అంతా లొల్లి, మనం ఏడున్నాం టెక్సాస్ లో ఉన్నాం, నువ్వు చెప్పేది ఏంది తెలంగాణ గురించి అని అనొచ్చు. అండ్ మనం నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, హౌ హీ గేవ్ ఆర్డినరీ పీపుల్, అంటే నీలాంటి నాలాంటి సగటు ఆర్డినరీ మనుషులకి ఒక వాయిస్ లాగే ఎట్లా నిల్చున్నారు, అంటే అది ఎట్లా అనేది మనం మెల్లగా ఈ పాట అయిపోయినాక విందాం. లైక్ నీకే అర్థమవుతుంది.

ఇంకొక పాయింట్ ఏంది అని అంటే, అప్పట్లో మీకు గ్రంథాలయ ఉద్యమం, అసలు గ్రంథాలయాలు ఎందుకు మొదలెట్టిండ్రు ఇట్లాంటివి మీకు గెలవాలి. ఎందుకనంటే ఆ టైం లోపల ఒక రాజుగారు ఉంటుండే, ఒక రాజుగారు ఉంటుండే, అంటే నిజాము. అది ఏం చేసిండు అని అంటే, జనాలు ఒక నలుగురు కన్నా ఎక్కువ ఒక దగ్గర గుమ్మిగూడిండ్రు అని అంటే వాళ్ళని కొట్టి జైలు వేస్తా ఉండే. సో ఇప్పుడు నేను చాయదా మా దోస్తుగాలతో పోయినా అనుకో, ఒక ముగ్గురమో నలుగురమో కదమ్మ మళ్ళీ తీసుకుపోయి జైలు వేస్తా ఉండే. ఒకసారి జైలు వేస్తే ఏమవుతుంది, నీకు చదువు పోతుంది, నీ కెరీర్ పోతుంది, నీకు ఉద్యోగం రాదు, ఏం రాదు. అట్లా మస్తు మంది జిందగీలు అదైతా ఉండే. సో అప్పుడు ఏం చేసిండ్రు అంటే, జనాలందరూ కూడి ఇట్లయితే మంచి కాదని చెప్పి లైబ్రరీస్ ఫామ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఈ లైబ్రరీస్ లోపల ఏం చేసిండ్రు అంటే, రకరకాల లిటరేచర్, అంటే భగత్ సింగ్ గారు రాసిన పుస్తకాలు గాని, కార్ల్ మార్క్స్ రాసింది గాని, విన్స్టన్ చర్చిల్ రాసింది గాని, ఆర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ రాసింది గాని, ఇట్లాంటి పెద్ద పెద్ద లీడర్స్ ఉంటారు కదా, వరల్డ్ లీడర్స్, చెగువేరా గాని, వీళ్ళందరూ పుస్తకం, ఐ మీన్ చెగువేరా లేటర్ వచ్చిండు అది వేరే విషయం, కానీ ఇట్లా వేరే వేరే ప్రపంచాల లోపల వాళ్ళు వాళ్ళు రాసిన పుస్తకాలు ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి ఆ గ్రంథాలయాలలో పెడుతుండే. అపారెంట్లీ అవి కొన్ని ఇంగ్లీష్ లో ఉంటుండే, దాంట్లోపల నోట్స్ కొంతమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తర్జుమా చేసి, అంటే ట్రాన్స్లేట్ చేసి తెలుగులో పెడుతుండే. ఈ తెలుగులో పెట్టింది ఇప్పుడు తెలంగాణ లోపల ఉన్న కొంతమంది విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం కొంచెం కొంచెం కొంచెం అర్థం చేసుకుని, ఓకే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, బయట ప్రపంచంలో గింట్ల జరుగుతుందా అట్లా ఇట్లా అని అర్థం చేసుకుంటుండే. దీనికి ఈయన ఏం చెప్పిండ్రు అని అంటే, ఒక పోయం ఉంటది, ఒకడు ఒక భాష నేర్పిండ్రని ఇంకోడు ఇంకో భాష నేర్పిండ్రని, నువ్వు ఆ భాషకి ఈ భాషకి నేర్చుకో బట్ దానికి స్విచ్ కొట్టకు, నీ మాతృభాషలోనే నువ్వు మాట్లాడు.

చేస్తారు అన్నట్టు చెప్తారు. అంటే ఇక్కడ లైక్ నేనేదో నాకు గుర్తున్నది చెప్తున్నా, బట్ పాయింట్ ఏంటి అని అంటే నువ్వు అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఇప్పుడు కాలోజీ గారికి ఎన్ని భాషలు వచ్చు అని అంటే తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, కన్నడ వచ్చు, ఉర్దూ వచ్చు, ఐదు భాషలు వచ్చు, బట్ ఆయన రాసింది తెలుగులో. అట్లనే నువ్వు అన్ని భాషలు నేర్చుకోబోయి, బట్ నువ్వు మాట్లాడేటప్పుడు నీ ఓళ్ళతో నువ్వు ఉన్నప్పుడు యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ యువర్ మదర్ టంగ్ అని అంటుండే. అంటే ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళి అనా ఏం చేస్తున్నావు అన్నా అంటే వాడు పైన కిందికి చూస్తారు, రైట్? సో ఎట్లున్నప్పుడు అట్లుండి, బట్ నీ ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏదైతే ఉంటుందో యూ హ్యావ్ టు థింక్ ఇన్ తెలుగు అనమాట. ఎందుకు అనంటే నీ ఐడెంటిటీ, నీ ఉనికి అందులోనే ఉంటది. నువ్వు ఎన్ని దేశాలువో, ఎన్ని రాష్ట్రాలువో, ఎన్ని అదిగా, బట్ ఐడెంటిటీ రూట్స్ అనేది కొన్ని ఉంటాయి కదా, అదనమాట. అది ఇంపార్టెంట్. మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం కదా, ఆలోచన విధానం భాషకి ముడివడి ఉంటది. ఇదే ఆయన చెప్పిండ్రు, జస్ట్ ద యూసేజ్ ఆఫ్ తెలుగు వాస్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్. గట్లా ఇది గుర్తుపెట్టుకోండి. మనం మళ్ళా ఇంకో పాట వినేసి మళ్ళీ వచ్చిందాం.

అండ్ మనం భాష గురించి మాట్లాడుకున్నాం. సో భాష గురించి ఒక్కటేనా ఆయన ఫైట్ చేసినంటే లే, హీ ఆల్సో క్వశ్చన్ పవర్. ఎందుకంటే నీకు ఒక్కసారి పైసలు రాగానే పవర్ కావాలనిపిస్తుంది, పవర్ రాగానే నీ కళ్ళనెత్తికి ఎక్కితే, కళ్ళనెత్తికి ఎక్కినాక నువ్వు అందరినీ తొక్కుదామని వస్తావు, తొక్కేయండి అని అనుకుంటావు. బట్ దాన్ని కూడా ఆయన ప్రశ్నించిండ్రు. ఎట్లా అంటే ఒక పాయింట్ ఉంటుంది, నీకు మహాభారతంలో ఒక ఇష్యూ ఉంటుంది. ఎట్లా అంటే ఎవరో లైక్ ఇట్లా ద్రౌపది వస్త్రహరణం జరిగినప్పుడు ఒక్కరు, నాకు ఎగ్జాక్ట్ రోల్ ఎవరు ప్లే చేసిన గుర్తులేదు, ఆయన ఉండి అంటారు. ఏమంటారు అని అంటే, అసలు మీరు చేసేది తప్పు, గిట్ ఎట్లా చేస్తారు మీరు. సో హీ లిటరలీ క్వశ్చన్ దాని పేరు ఏమంటారు, ఆయన పేరు దుర్యోధనుడు, భీష్మ పితామహుడు, ఇట్లా పెద్దోళ్ళందరినీ ప్రశ్నిస్తాడు. వాడు ఒక్కడు బతికిపోతాడు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటది కదా గోపాల గోపాలలో, వాడు ఒక్కడు ప్రశ్నించాడు ప్రతిఘటించాడు అనుకుంటా. గట్ల నాకు తెలిసి ఆయన కూడా కౌరవులలో ఒకరు అనుకుంటా. యా, ఆయనే ప్రశ్నిస్తాడు. ఇక్కడ కాళోజీ గారు కూడా అదే అంటారు, నీకు అక్కడ నీ పక్కన దోస్తు గారు ఉండని, రాజు ఉండని, మంత్రి ఉండని, ఎవడని ఉండని, వాడు ఒకవేళ తప్పు చేస్తే నువ్వు పోయి క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేయకపోతే నువ్వు కూడా అధర్మంలోనే వాడిపోతావు అని మన పెద్ద ఆయన అన్నారు అనమాట. సో యూ షుడెంట్ రిమైన్ సైలెంట్ వెన్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అగెన్స్ట్ హ్యూమానిటీ. ఇదన్నమాట. ఇప్పటికైతే ఇంకో పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళా కంటిన్యూ చేసుకుందాం.

చేయలేము. ఇప్పుడు మన లోపల కొంతమంది రైటర్స్ ఉంటారు, రైటర్స్ అవుదాం అని అనుకుంటారు. సో మీరు రాసేటప్పుడు ఎట్లా రాయాలి అనే దాని గురించి మనం కొన్ని లెసన్స్ మాట్లాడుకుందాం. మనకు రెఫరెన్స్ ఏంటి అంటే, నేను అన్ని పుస్తకాలు చదవలేదు, కొద్దో గొప్ప అక్కడక్కడ అక్కడక్కడ నా గొడవ మాత్రం చదివిన. సో నా గొడవ లోపల నాకు అర్థమైంది నేను మీకు చెప్తున్నా. అంటే అదే, మీరు కూడా నా లెక్క మిస్కాన్సెప్షన్ లోకి వెళ్ళండి, ఏ గొడవ అనేది నూనె విషయం అన్నట్టు అనుకోకండి. అసలు నా గొడవ అనేది ఎట్లా అంటే, మీకు పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ స్పీచ్ గుర్తుందా? 2014 లో జనసేన ఫామ్ చేసినప్పుడు కొన్ని మాటలు మాట్లాడినరు, దారం తాగతుకులు, రోడేమో కనబడతలేదు అనుకుంటే ఒకటి ఉంటే. ఎగ్జాక్ట్లీ నీకు లిటరలీ ఆ స్పీచ్ ఎట్లయితే ఉంటుందో ఈ పుస్తకం కూడా గట్లనే ఉంటది. లైక్ నీకు ఎన్నో ఉద్వేగాలు కనబడతాయి, ఎన్ని అట్రాసిటీస్ అవతలలో చేసినో కనబడుతుంది. అండ్ అట్రాసిటీస్ ని ఒక సర్టెన్ ఏజ్ లోపల యూ కెనాట్ డూ ఎనీథింగ్ అగేన్స్ట్ ఇట్. నువ్వేం చేస్తావు? చూస్తూ ఉంటావు. అప్పుడు నీ లోపల నీకు ఒక నీ మీద నీకే ఒక దాని పేరేమంటారు, హేట్రెడ్నెస్ పెరుగుతుంది. లిటరలీ ఆ పుస్తకం లోపల ఆ జర్నీని ఎంత బాగా అధ్యయిస్తారు. అంటే హేట్రెడ్నెస్ అని నిన్ను నువ్వు కొట్టుకోవు అట్లని కాదు, బట్ ఆ హేట్రెడ్నెస్ నుండి సమాజానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక ఆలోచన వస్తుంది చూడు. దట్స్ వాట్ హీ మెన్షన్. అది నాకు పీక్ అనిపించింది. ఎట్లా అంటే, ఇది నేను లైక్ దీని గురించి ప్రిపేర్ అయితే చూస్తా ఉన్నప్పుడు లైక్ మల్టిపుల్ స్పీచెస్ వింటా ఉండే, ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఎక్కడ రెఫరెన్స్ తీసుకున్నారు. కొంతమంది ఉద్యోగులు వాళ్ళకిచ్చే తక్కువ ఎట్లా అంటే, పోరగాల ఫీజు కూడా సరిపోకపోతుండేనట రైట్. వీళ్ళందరూ ఎందుకు ఇన్ని రోజులు సమ్మె చేయలేదు, అంటే ఇది నేను ఏదో ఇంటర్వ్యూలో చూస్తుండే, ఇది ఎందుకు ఇన్ని రోజులు సమ్మె చేయలేదు, ఎందుకు ఇంత ఫైట్ చేయలేదు అని అంటే, వాళ్ళ సీనియర్ ఒక ఆయన ఉండి అరే ఇప్పుడు దొరుకుతుంది అప్పుడు దొరుకుతుంది అని, బ్రదర్స్ సినిమా లోపల ఒకడు ఉంటాడు చూడు లీడర్, వాడు ఎట్లయితే మోసం చేసిండో వీళ్ళందరూ ఆయనే పోస్ట్ పోన్ చేసుకుంటా చూసిండు అనమాట. సో తర్వాత వీళ్ళు ఈయన పుస్తకం చదివి ఇట్లానే అయితే నీ నెక్స్ట్ జనరేషన్ నీ పోరగాళ్ళు కూడా నువ్వు చేసే పనే చేస్తారు, నీకన్నా అడ్వాన్స్ గారు అనే దాని నుండి ఒక మూమెంట్ పుట్టింది. ఆ మూమెంట్ వల్ల ఏమైంది, చాలా కష్టపడే సింగరేని కార్మికులు గాని, ఇంకా ఇక్కడ ఇంకెక్కడ మన వైజాగ్ లో స్టీల్ ఫ్యాక్టరీ అనుకుంటా అక్కడ గాని వీళ్ళందరూ ఫైట్ చేయడం మొదలు పెట్టినరు. కొంచెం లెంత్ ఎక్కువైంది. ఆ ఫైట్ చేస్తూ దే మేడ్ ష్యూర్ గవర్నమెంట్ కిందికి దిగి వీళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసింది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎవరి రచనలు హెల్ప్ అయినాయి రాబయ్య అని అంటే, కాళోజీ గారివే. అంతెందుకు 2011-12-13 లోపల, ఐ మీన్ 2009-11 జరిగిన మన తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు కూడా అసలు ఎట్లా చేయాలి, ఏం మాట్లాడాలి, అసలు మనకి ఎందుకు ఇది ఒక రాష్ట్రం కావాలి అనే దాని గురించి డిస్కషన్స్ చేయడానికి కూడా కాళోజీ గారి పుస్తకం వాజ్ లైక్ ది ఫౌండింగ్ ప్రిన్సిపల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఈ పాట పైన మళ్ళా మాట్లాడుకుందాం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
7: అమ్మా, సాటర్డే మూవీ?
4: మన బడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
7: ఉప్పు కప్పు రంబు ఒక్క పూరి.
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.siliconandhra.org.

ఎస్ అయితే నేను ఇందాక అన్నట్టు ఈయన నాగొడవ పుస్తకంతో పాటు ఇంకొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే కాళోజీ గారి కథలు ఇట్లాంటివి. నాకు తెలిసి ఈ పుస్తకం కూడా ఉన్నది అనుకుంటా, నాకు టైటిల్ గుర్తు కావట్లే, విజయం మీద ఉంటది అట్లా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నాగొడవలోనే ఇంకో పాయింట్ ఉంటది. మీకు గుర్తుందా బాల్గంగాధర్ తిలక్ గారుండి, బాల్గంగాధర్ తిలక్ ఏనా, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని ఒక స్లోగన్ నేర్పు, మరి గోపాలకృష్ణ గోఖలే గారా, వీళ్ళిద్దరిట్లో ఎవరు నాకు ఇంకా గుర్తులేదు. బట్ మీకు ఒకవేళ గుర్తుంటే జర నన్ను కరెక్ట్ చేయండి, హూ టోల్డ్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, అది నాకు గుర్తు కావట్లే. యా ఆయన ఇట్లా అన్నారనమాట. అట్లనే కాళోజీ గారు ఏమన్నారు అంటే, నీకెట్లా స్వరాజ్యం అయితే జన్మహక్కు అని నమ్ముతున్నారో అట్లా నేను ప్రశ్నించడం నా జన్మహక్కు అని నమ్ముతున్నా. సో ఆ పుస్తకాలన్నింటి లోపల కామన్ థ్రెడ్ ఏంటి అని అంటే ప్రశ్నించడం. మీకు గుర్తుందా 2014 స్పీచ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, 2022 స్పీచ్, 2023 లోపల జరిగిన ఇన్సిడెంట్, ఇవన్నీ ఏడ నుండి పుట్టినాయిరా అంటే ప్రశ్నించడంలోనే. సో అంటే ఇప్పుడు నేను ఏదో పొలిటికల్ గా అట్లా ఇట్లా అనట్లే, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు క్వశ్చన్. మొన్న జరిగిన జెన్జీ ఈవెంట్ దాకా, సో నేను ఫస్ట్ ఉండి ఏ పోరగాలు ఏం చేస్తారా అని అనుకున్నా, బట్ అసలు ఏమన్నా చేసిందిరా, అది నెక్స్ట్ లెవెల్ థింగ్ ఉండే. యా ఇప్పుడు మనం మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు మనం మెల్లగా అసలు ఈ ఉద్యమాలు ఏంది, ఈ ఉద్యమాల వెనకాలన్న బ్యాక్ డ్రాప్ ఏంది, అసలు వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ పీపుల్ వెంట్ త్రూ, అండ్ వాళ్ళందరి పెయిన్ కి కాళోజీ గారి రచనలకు సంబంధం ఏంటి, అండ్ ఈ రచనల వల్ల ఎట్లా దాని పేరేమంటారు అగ్నికి ఆర్ఘ్యం అన్నట్టు ఈ రచనలు ఎట్లా అయినాయి అది మనం కొంచెం తెలుసుకుందాం. అంటే మీరు అనుకోవచ్చు అరే ఇంద్రాబాయి వీడు మొత్తం తెలంగాణ గురించి చెప్తున్నాడు, అరే ఆంధ్ర తెలంగాణ ఇంద్రాబాయి వీడు డిస్క్రిమినేట్ చేస్తున్నాడు అనుకోకండి. అంటే విడిపోయినాం బట్ స్టిల్ వీఆర్ ఆల్ తెలుగు పీపుల్, మనందరికీ తెలుగు అంటే ఒక అది అభిమానం, మన భాష, మన తల్లి లాంటిది. బట్ ఉద్యమాలు అనేటివి జస్ట్ నాట్ జస్ట్ అబౌట్ పొలిటికల్ థింగ్స్, ఇట్స్ ఆల్సో అబౌట్ పీపుల్, వాళ్ళకి జరిగిన ఇష్యూస్ ఏంటి, ఎట్లా గోత్రూ అయినరు, అండ్ హౌ వాట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ బెటర్ సొల్యూషన్. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే ఫ్యూచర్ లోపల అట్లాంటివి ఒక సమాజంలో జరిగేటివి ఇంట్లో కూడా జరుగుతాయి. సో ఇంట్లో జరిగినప్పుడు మనం ఎట్లా జాగ్రత్త పడచ్చు, మన లైఫ్ లో జరిగినప్పుడు ఎట్లా జాగ్రత్త పడచ్చు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది కొంచెం లెంత్ ఎక్కువైంది, అయినా ఇప్పటికైతే ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

మీకు జార్జ్ రెడ్డి గారు ఒక పాయింట్ అంటుండే 1972లో, ఐ మీన్ ఆయన అప్పుడు చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు కూడా గాలోజీ గారు వాళ్ళందరి పిల్లలతో, ఐ మీన్ స్టూడెంట్స్ తోటి కూర్చొని లైక్ సాలిడారిటీ నిలిపినరు జార్జ్ రెడ్డి గారికి. మీకు ఆయన స్పీచ్ ఎప్పుడన్నా వింటే ఆ సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, జీనా హేతో మర్నా సీకో కదమ్ కదమ్ పే లడ్నా సీకో అనేది ఏదైతే పాయింట్ ఉంటుందో అది డైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గాలోజీ గారి నా గొడవ, యాజ్ వి ఆల్ నో రైట్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే, ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళి కట్టెలు పట్టుకొని అక్కడ ఇక్కడ యుద్ధాలు చేయమని అన్నట్లే, నువ్వు అంటే మన జంది చిన్న చిన్న వాటికి కూడా కింద పడి ఓ షీట్ అయ్యో అది ఇది అని డౌన్ అవుతాం కదా. ఈ డౌన్ అయినప్పుడు నీకు ఇట్లాంటి లిటరేచర్ ఎట్లా హెల్ప్ చేస్తుంది అనేది నువ్వు నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు నేనే మొత్తం చెప్పినా అనుకో, బుక్ రివీల్ చేస్తే ఏమొస్తుంది? సో మీరు పోయి ఒకవేళ ఇండియాలో మీ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళతో నవోదయ పబ్లికేషన్స్ కెళ్లి ఈ పుస్తకం తెప్పించుకోండి. ఆర్ మీకు ఇంకా అవైలబుల్ ఉందంటే నారాయణగూడ లోపల, సారీ లింగం బాగ్లింగంపల్లి లోపలికెళ్లి సుందరయ్య కాంప్లెక్స్ ఉంటుంది. సుందరయ్య కాంప్లెక్స్ లో లెఫ్ట్ సైడ్ దాని దగ్గర పుస్తకశాల ఉంటుంది. ఆ పుస్తకశాలకు వెళ్లి అంకుల్ నాకు ఈయన కాలోజీ గారి పుస్తకం కావాలి జరా మీరు ఇస్తారా అని అంటే సబ్సిడైజ్ ప్రైస్ లోపల ఇస్తారన్నమాట, నాది గ్యారంటీ. అంటే మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే అది అది పాయింట్. ఎందుకు అనంటే నేను చిన్నప్పుడు మా కాలేజీ నుండి అటు పోయేటప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడతామండే, మన తెలుగు వాళ్ళు 90s కి 80s కి 60s కి ద నెంబర్ ఆఫ్ రీడర్స్ తెలుగు పుస్తకాలు మెల్లమెల్లగా డిక్లైన్ అయితే వస్తుంది. మనం అని అంటే మన వాళ్ళు వేరే పుస్తకాలు చదివినట్టే లైక్ ఖలీల్ గిబ్రన్, ఇంకా వేరే పుస్తకాలు వస్తాయి కదా, జేకే రౌలింగ్ లైక్ జోహన్ గ్రీషమ్ ఇట్లాంటి పుస్తకాలని మనం చదువుతాం. బట్ అన్ఫార్చునేట్ పాయింట్ ఏంటి అని అంటే మన పుస్తకాలే మనం చదవం. పోతన గారిని చదవం, కందుకూరి వీరేశలింగం ఆల్రెడీ చదవం, ఇంకా ఇంకెవరున్నారు, జాషువా గారు, గుర్రం జాషువా గారు చదవం. అంటే నేను ఏదో చదివినాను అనుకోకండి, నేను కూడా అదే కోవకు చెందినవాడిని. ఇప్పుడే మెల్లమెల్లగా పోతన గారిది, కాలోజీ గారిది అట్లీస్ట్ షో కొరకన్నా చదవాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే నేను ఫస్ట్ అరే ఏదో మాట్లాడాలని చదువుతుండే, బట్ దాని తర్వాత నన్ను అది కట్టివాడేస్తుంది అనమాట. ఇట్లా కళ్ళకు గట్టే కట్టుకోబోయేటట్టు మొత్తం కనబడుతున్నారు, అరే గింత యుద్ధాలు జరిగిన, ఐ మీన్ యుద్ధాలంటే యుద్ధాలు కాదు, ప్రజలు గింత గోత్రు అయినరా అన్నట్టు. అండ్ మా దోస్తు గారు కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అరే మీ తెలంగాణ వాళ్ళు ఎందుకు రాబాయి ఇట్లా అంటే కొట్టినట్టే మాట్లాడతారు అట్లా ఇట్లా అని అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉండే ఇది కరెక్టే కదరా. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇప్పుడు ఎవరైనా కాచిగూడలో అరే మీ అయ్యో వస్తున్నారా అని చెప్తే వాడు అఫెన్స్ కాదు పదని పారిపోతుండే. అదే ఇప్పుడు నేను ఒకవేళ మా వేరే ఫ్రెండ్స్ గోదావరి దగ్గర నుండి వచ్చిన వాళ్ళని ఎవరైనా అరే మీ అయ్యో వస్తున్నారా, అరే మీ అయ్యే కాల్ చేస్తున్నారా అని అంటే అరే ఎందుకురా అట్లా అంటున్నావు మా నాన్నగారిని అని పాపం వాళ్ళు ఫీల్ అవుతా ఉండే. అంటే ఫస్ట్ ఇనిషియల్ రెండు మూడు కాన్వర్సేషన్స్ అయ్యేంత వరకు ఉంటది కదా, మిస్అండర్స్టాండ్ చేసుకుంటుండే. అప్పుడు అరే అదే సారీ ఏమనుకో మాకు ఇట్లా అలవాటు అయిపోయింది అని మేము సంజాయిషి ఇచ్చుకుంటుండే. ఇప్పుడు వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ మాతో మాట్లాడి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అరే అయ్యా ఇట్లానే మన తెలంగాణ యాస వాళ్ళు అక్కడ వాడితే వాళ్ళ అమ్మా నాన్నలు మంచి బ్యాషింగ్ కొట్టేది కొడుతున్నారు అనమాట. సో కొంచెం లెంత్ ఎక్కువైంది, కొంచెం మనం పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం

అయితే ఇప్పుడు మనం మెల్లగా అసలు తెలంగాణ భాష ఎందుకు ఇట్లా హార్ష్ ఉంటది. అండ్ నేను మర్చిపోయా, నవీన్ గారు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారండి, నేను ఇందాక పుస్తకాల గురించి అన్నా కదా, యాక్చువల్లీ మన అర్వింగ్ లైబ్రరీ లోపల తెలుగు పుస్తకాలు కూడా దొరుకుతున్నాయనట. నాకు యాక్చువల్లీ తెలియదు. సో నవీన్ గారు చెప్పారు అర్వింగ్ లైబ్రరీ, మీరు ఒకవేళ ఫిజికల్ పుస్తకాలు చదవాలి అని అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ గో టు అర్వింగ్ లైబ్రరీ, ఆడవైపు పుస్తకాలు తెలుగు పుస్తకాలు చదువుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ మీ దగ్గర పుస్తకాలు ఎక్కువ దక్కుంటే పోయి లైబ్రరీలు ఇచ్చింది అనుకోండి, నాలాంటి ఎవడని ఉన్నాడు అనుకో అమాయకుడు, వాడు పోయి చదువుతాడు. సో గైస్, తెలుగు పుస్తకాలు చదవండి. అట్లని చెప్పి నేను ఇంగ్లీష్ పక్క కొట్టామని అనట్లే, ఇంగ్లీష్ కూడా చదువుకోండి. ఎందుకంటే యూ హ్యావ్ టు, దాని ఏమంటారు, యూ హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ గ్లోబల్లీ బట్ థింక్ లోకల్లీ, అదనమాట. సో దట్ నీ నేటివిటీ మిస్ కాదు అండ్ నువ్వు గ్లోబల్ లెవెల్ థింక్ చేయడం మానయ్యావు. ఎందుకనంటే మనకు చిన్నప్పుడు ఐసాక్ ఆసిమో పుస్తకాలు, ఖలీల్ గిబ్రన్ గారివి గాని, ఇట్లా వేరే వేరే పుస్తకాలు అన్ని మనకు ఇంట్రొడ్యూస్ చేస్తుండే. అవుట్ ఆఫ్ దట్ వి చూస్ సర్టెన్ ఐడియాలజీస్. అట్లని చెప్పి మన ఓన్ పుస్తకాలు మనం మానేలే. మనకు సుమతి శతకం నేర్పించిండ్రు, ఇంకేముంటారు, కృష్ణ శతకం నేర్పించిండ్రు, దాశరథి శతకం నేర్పించి, ఇవన్నీ నేర్పించిండ్రు. ఇప్పుడు నేను అదా ఇదా అంటే నాకు రెండు కావాలి భయ్, ఒకటి నా ఆలోచన విధానాన్ని అది చేస్తుంది, ఒకటి నా నడవడికను డిసైడ్ చేస్తుంది. యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, తెలంగాణ డైలెక్ట్ కి ఆంధ్ర డైలెక్ట్ కి తేడా ఇట్లాంటిది, మనం రెండింటి దగ్గర నుండి ఏమేమి నేర్చుకోవచ్చు అండ్ హౌ వీ కెన్ ఆల్ కో ఎగ్జిస్ట్. అంటే ఆల్రెడీ ఇప్పుడు బతుకుతున్నాం, కలిసే బతుకుతున్నాం, బట్ ఇంకా బ్యూటిఫుల్ గా ఎట్లా అర్థం చేయొచ్చు, ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం అనుకున్నా. బట్ ఈ పాట అయిపోయినాక మాట్లాడుకుందాం, మీరేడికి వస్తారు, నేను ఏడికి వెళ్తా కదా.

0: సో ఇప్పుడు ఈ పాట ఎట్లుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఎట్లుంది అని అంటే దాని పేరేమంటారు ఒక మ్యూజిక్ వెళ్ళి ద్యుతి శృతి కృతి ఇట్లా మంచిగా అనిపిస్తున్నది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళది ఎట్లుంటది అంటే ఆంధ్ర లోపల యాస ఇట్లుంటది. ఇప్పుడు మీరు మళ్ళా ఆంధ్రాకి వెళ్తే నేను మొత్తం జర్నలైజ్ చేస్తాలే, మీరు శ్రీకాకుళంకి వెళ్ళారనుకోండి అక్కడ ఒకలా ఉంటుంది, వైజాగ్ వెళ్ళారనుకోండి అక్కడ, అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా డైలెక్ట్స్ చేంజ్ అవుతా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇన్ అడిషన్ టు దిస్ బ్యూటీ ఏంటి అని అంటే అన్నిట్ల లోపల మనం ఏమేమి నేర్చుకోవచ్చు. ఇప్పుడు మ్యూజికల్లీ సౌండింగ్ అని అంటారు కదా, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అది ఇది అని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే పెద్దవారితో మాట్లాడినప్పుడు మనం 95% ఆఫ్ ది టైం వీ టెన్ టు యూస్ ఆంధ్ర తెలుగు, పాలిష్డ్ ఉంటది. ఓ ఎలా ఉన్నారండి మీరు, బాగున్నారా అంటే, మాకైతే మా ఇంట్లో మా అమ్మ మా నాన్నలకి ఇట్లనే చెప్తుండే, పెద్దవాళ్ళు ఎవరైనా కనబడితే వారు వీరు మీరు గారు అన్నట్టు రెస్పెక్ట్ చేయమంటుండే.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్, యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ, హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా. హా,
5: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ టెస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: సో వెల్కమ్ బ్యాక్. మనం ఎట్లయితే ఆంధ్ర డైలెక్ట్ ఎట్లా ఇందాక ఏమంటుండే అంటే పెద్దవారితో మాట్లాడినప్పుడు మనం ఆంధ్ర వాళ్ళలాగా పద్ధతిగా రెస్పెక్ట్ తోటి మాట్లాడాలి. ఇప్పుడు మన దోస్తు గారితో వచ్చినాం అనుకో, ఏం మాట్లాడుతున్నావరా మైదాపిండి అంటే పూతలు తిట్టాలని కాదు, బట్ ఇట్లనే అరే ఇంద్రాబాయి లొల్లి అన్నట్టు మాట్లాడుకోవాలి. ఎందుకంటే అప్పుడు నీ బాధలు నువ్వు సుకూన్గా చెప్పుకుంటావు. అంటే మీరు అబ్జర్వ్ అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు చెప్పుకోరని కాదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా హౌ వీ కెన్ కో ఎగ్జిస్ట్ అన్నట్లానే. సో తెలంగాణ లోపల క్లోజ్నెస్ ఉంటుంది కదా, అట్లా కదా ఛాయ్ తాగేటప్పుడు మనం ముచ్చట్లు పెట్టుకుంటాం కదా, అరే గిట్లుంటుందా గట్లుంటుందా అని. మోతేబరి ముచ్చట్లు మా భాషలు చెప్పానంటే మోతేబరి అంటే ఉన్న కాన్సెప్ట్ కన్నా ఎక్కువ బయట ఉన్న లొల్లులే ఎక్కువ మాట్లాడుకుంటాం, ఉన్నది మాట్లాడాలని మర్చిపోతాం గట్లా అది ఉంటది. ఇప్పుడు మనకు ఒక పాట విందాం, దాంట్లోపల ఎగ్జాక్ట్లీ హౌ తెలంగాణ సౌండ్స్ అనేది మీకే ఏర్పడుతుంది. బాగా ట్రెండ్ అవుతున్న సాంగ్ మనం కూడా ఒకసారి వినేద్దాం.

ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఇందులో తవ్వ, జిమ్మెదారి, పటేలా ఇట్లాంటి ముచ్చట్లు చాలా మంది, అంటే మా ఫ్రెండ్స్ లోపల చాలా మంది వాళ్ళకు అర్థమయ్యేది కాదు. నేను ఇన్ఫాక్ట్ ఫస్ట్ వైజాగ్ వెళ్ళినప్పుడు అరే ఇంద్రాబాయ్ మీ లొల్లి అని మా దోస్తులతో అన్నప్పుడు లొల్లా ఏ భాష బ్రో అని అంటుండే వాళ్ళు. సో అట్లా కొంచెం కొంచెం మనం అర్థం చేపిస్తే వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుండే. వాళ్ళేమో బాగున్నారా అంటే మనం మంచిగా ఉన్నావా కాక, బాబాయ్ గారు అయ్యో ఎలా ఉన్నారండి మీరు అని అంటే ఏం కాక అంత మంచిదేనా అని అంటే ఏ వీడేవాడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని కొంతమంది కొంచెం ఫస్ట్ అర్థమయ్యేది కాదు. తర్వాత వాళ్ళు వచ్చి వీడు అక్కడి నుండి వచ్చాడు కరీంనగర్ నుండి, సో వీడి భాషకి ఇట్లానే ఉంటది అని అనుకుంటుండే. తర్వాత క్లోజ్ అయిపోయినాక ఏ బాబాయ్ అండి బాబు కాకాను అని వాళ్ళే లిటరలీ ఎట్లనే మాట్లాడుతుండే. అది మన తెలుగు వాళ్ళ గొప్పతనం, ఏడ పోయినా ఆడ పోయి కలుస్తాం అన్నమాట వాళ్ళు. అంటే మనకి తారతమ్యాలు డిఫరెన్సెస్ ఏం లేవు, మనం ఏడ పడితే ఆడ పోయి కలుస్తామని చెప్పడమే నా ఉద్దేశం. ఇప్పుడు వై తెలంగాణ సౌండ్స్ మోర్ అంటే ఎట్లా అంటే కొంచెం రూడ్గా అట్లా ఎందుకు అనిపిస్తుంది ఫస్ట్ టైం వినేటోళ్ళకి అని అంటే, నువ్వు ఒక 700 సంవత్సరాలు 400 సంవత్సరాలు వెనక్కివో, నువ్వు అబ్జర్వ్ చేస్తే పోతన గారు ఉన్నప్పుడు, ఆంధ్ర శాతవాహనులు వీళ్ళందరూ ఉన్నప్పుడు మన తెలుగు భాష మస్తు ఉంటుండే. అంటే మీరు సిరికింజప్పడు శంఖ చక్రముదన్ ఎగ్జాక్ట్ పోయం గుర్తులేదు, ఆ పోయంలో ఉన్నట్టు అంత ఇంపు ఉంటుండే, ఎవరికన్నా అర్థమయ్యేటట్టు ఉంటుండే. బట్ తర్వాత ఏమైంది, కంచర్ల గోపన్న గారు ఉన్నప్పుడు కూడా మంచిగా ఉంటుండే. దాని తర్వాత ఏమైంది, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ బిహైండ్ ఇట్. కొంతమంది రాజులు వచ్చి తెలుగు మీద బ్యాన్ పెట్టిండ్రు. బ్యాన్ పెట్టినాక ఎవడన్నా నేర్పించేటోడున్నా నేర్చుకునేటోడున్నా వాళ్ళందరినీ వేసి పడదొప్తుండే. సో అట్లా గట్ల మొదలైనప్పటి నుండి మన భాషలో కిరికిర్లు మొదలైనాయి. కిరికిర్లు అంటే తెలుసు కదా, ప్రాబ్లమ్స్. గట్ల అంటే ఏమంటారు, ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్, ఫార్సీ ఇంప్లిమెంట్ ఇన్ఫ్లుయెన్స్, కన్నడ, మరాఠీ, ఏడ పడతా ఏ భాష పడతా ఆ భాష మన మీద ఎఫెక్ట్ చూపెట్టింది. దీనివల్ల మనం తెలుగు మీద ఏమన్నా మక్కువ తగ్గిపోయిందా? లే, మనకి ఎన్ని కావాలో అన్ని పుస్తకాలు వచ్చినాయి భయ్. ఎందుకంటే కంచర్ల గోపన్న గారు ఏదైతే రాసిండ్రో అది తుర్కోళ్ళ రూలింగ్ లోనే కదా రాసింది. ఏది దాశరథి శతకం కాదు, సారీ ఆయన ఏం రాసిండ్రు, రామదాసు. గైస్, బై ఎనీ ఛాన్స్ డూ యూ నో వాట్ కంచర్ల గోపన్న రోట్? ఒకవేళ తెలిస్తే మీకు తెలుసుగా నంబర్, దాన్ని కాల్ చేసేయండి.

ఇప్పుడు తెలుగు గొప్పదనం తెలుగు గొప్పదనం అని అన్నాం కదా, ఒక మాట అన్నారు ఇక్కడ, మీరు విన్నారా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక్క తోలుగా తోడుగా భగవంతుడుమును చక్రధారి అయి చెంతనే ఉండగా. అంటే మీరు ఆ పదాలు వింటే యూ రియర్లీ ఫైన్, అంటే ఇది తెలంగాణలోనే ఇట్లా పోతుండ్రు వస్తుండ్రు అరే ఏంద్రాబై సారీ అది వేరే పక్కకు పెట్టేదాన్ని కట్ కట్ కట్. సో తుండ్రు తుండ్రు అనేది కొంచెం హార్ష్ గా ఉంటది వినోనీకి, బట్ ఇక్కడ దాన్నే భగవంతునికి రెస్పెక్ట్ లెక్క వాడింది అనమాట. మీరు ఎప్పుడన్నా కుదిరితే ఇది వినండి. ఇందాక నేను అడిగాను కదా రామదాస్ గారు ఏం రాసిండ్రు అని, అంటే అదే కంచర్ల గోపన్న గారు ఏం రాసిండ్రు అని, అంటే ఇదే దాశరథి శతకం. దాశరథి శతకం నేర్చుకోండి, నేను నేర్చుకోలేదు బట్ మీ పిల్లలకు మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి, దాని మీనింగ్ మీకేమో తెలిస్తే జరా నాకు కూడా చెప్పండి అదనమాట. అండ్ ఇంకా ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ఇంకో పాట పెడతా. దాంట్లో ఎట్లా అని అంటే ఆయన దేవుణ్ణి కూడా ఇట్లా ఒక క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు ట్రీట్ చేస్తాడు. అంటే ఆ క్లోజ్నెస్ అని అంటున్నా కదా, ఆ క్లోజ్నెస్ అనేది నీకు అంటే అదే అన్నమయ్య గారు అన్నట్టు ఎంత మాత్రమూ ఎవరు తెలిసిన అంత మాత్రమే నీవు అట్లని చెప్పి మీరు అందరూ ఆయన తిట్టాలని కాదు. ఈ పాట విని వచ్చినాక నేను అసలు చెప్పాలనుకునేది ఏదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ పాట వినేసి వచ్చేయండి. బై ఎనీ ఛాన్స్ డూ యూ నో హూ రోట్ ది సాంగ్? చాలా ఈజీ క్వశ్చన్ కదా.

చిన్నప్పుడు ఈ మాట విని, ఐ మీన్ ఈ పాట విని నేను కోపానికి వస్తుండే. అరే దేవుడు, ఈ అమ్మ గట్లెట్లు అంటాడు, ఈయనకెట్లా అప్ చేసిండ్రు అని ఫీల్ అవుతా ఉండే. అంటే ఇప్పుడు మొన్న మొన్న కొంచెం చాగంటి గారి అది ఇది విన్నప్పుడు చాగంటి గారు ఒక పాయింట్ చెప్తారు, ఏంది అని అంటే, నీకు కామక్రోధ మోహాలు అనేవి ఉంటాయి కదా, అవన్నీ నువ్వు మనుషుల మీద చూపించినావు అనుకో, నీకు పాపం చుట్టుకుంటది. నువ్వు అదే దేవుని మీద చూపెట్టినావు అనుకో, అంటే కామం చూపడం అంటే తప్పుగా అర్థం చేసుకోవండి, కామం అంటే ఇక్కడ కోరిక అని అర్థం. క్రోధం ఎట్లా చూపిస్తున్నా అంటే, ఈయన గాని మార్కండేయుల వారు గాని లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దేవుళ్ళని తిడతారు. నువ్వు, నేను నీకోసం జీవితం మొత్తం అంకితం చేసిన, నువ్వేమో నన్ను నానా నాకిస్తున్నావు, ఎట్లా ఇట్లా అయితే అని నువ్వు అధికారం చెలాయించాలి, జులుం చెలాయించాలి ఆయన మీద. ఎందుకంటే నీకు వాడు తప్ప ఎవడున్నాడు, వానికి నువ్వు తప్ప ఎవరున్నారు. నీకు ఇది దూర్జటి గారు ఒక పాయింట్ అంటాడు, ఎట్లా అంటే, అరే నా లోపల ఉన్న దరిద్రాల కారణం నువ్వే, నన్ను పుట్టించిందే నువ్వు, నువ్వు తప్ప ఇంకెవడున్నాడు, నీకు మొక్కనికి నేను లేకుండా, నీకు మొక్కనికి నేనున్నా, నన్ను చూసుకోనికి నువ్వు ఉన్నావు, గంతే, మన ఇద్దరికి మనమే, ఇంకెవరు లేరు అన్నట్టు ఆ పర్సనల్ లెవెల్ కనెక్షన్ కావాలి. ఆ కనెక్షన్ ఉన్నప్పుడే బ్రదర్ డోంట్ ఫీల్ ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్ ఐఎమ్ హియర్ అని దేవుడు వస్తాడు. ఎగ్జాంపుల్ ఈ సినిమా చూస్తాం కదా, రామదాస్ గారికి ఎప్పుడు విడుదల వస్తుంది, ఈ పాట అయిపోయినాకనే ఆయన ఏమంటారు, దాని పేరు అవతారాలు వేసుకుని రామోజీ లక్ష్మోజీ అని వచ్చి తానిషా దగ్గరకు పోయి పైసలు ఇచ్చి మీరు పండా వేసుకోండి పో, మా రామదాసు మేము వేసుకోబోతున్నాం అని చెప్పి వస్తారు గట్లా. సో నీకెంత పర్సనల్ కనెక్షన్ ఉంటే అంత మంచిగా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు అన్నమాట. అండ్ లక్కీలీ ఇట్లాంటి పాటలు కథలు దీని పేరు ఏమంటారు మన తెలుగులో బొచ్చడున్నాయి, ఒకటి కాదు రెండు కాదు. పోతన మహాత్యులు తీసుకోండి, కంచర్ల గోపన గారిని తీసుకోండి, ధూర్జటిని తీసుకోండి, అన్నమయ్య గారిని తీసుకోండి, మీరు తెలుగు లోపల డివోషనల్ రైటర్ ఎవరైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళందరూ ఇట్లా ఒక పర్సనల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తారు అండ్ మీకు ఎట్లా చేయాలో కూడా చెప్తారన్నమాట. లైవ్ ఎగ్జాంపుల్ ఏంది అని అంటే, అన్నమయ్య సంకీర్తనలో చెప్తారు కదా, ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు అని గదన్నమాట. కొంచెం ఎంత ఎక్కువైంది, ఒక పాట వినేసి వచ్చేద్దాం.

సో గైస్ గట్లన్నమాట ఈ ప్రాసెస్ లో కాళోజీ నారాయణరావు గారి దగ్గర నుండి తెలంగాణ సాహిత్యానికి పోయినాం, తెలంగాణ సాహిత్యం కాడ దగ్గర నుండి ఎక్స్ప్రెషన్ దగ్గరకు పోయినాం, అండ్ దాని నుండి ఆంధ్ర అండ్ తెలంగాణ ఎట్లా ఏ భాషలు ఏ యాస ఎట్లా పుట్టిందో నేర్చుకున్నాం, అండ్ ఆ ప్రాసెస్ లో భక్తిలో మనం ఎట్లా మాట్లాడతాం, ఏ పదాలు మాట్లాడతాం, గవర్ని మాట్లాడబెట్టుకున్నాం, ఐ మీన్ ముచ్చట్లు పెట్టుకున్నాం, మధ్య మధ్యలో మోతే బారి ముచ్చట్లు పెట్టుకున్నాం, ఏది పడితే అది మాట్లాడేసుకున్నాం, గిన్నైనా అన్నమాట కదా. అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ కాళోజీ గారు, ఎందుకంటే ఆయన గారి వల్లనే ఒక ఉద్యమం సక్సెస్ఫుల్ గా నడిచింది. సో అందుకని ఆయన గురించే ఈ రోజంతా డెడికేట్ చేసేసినాం. అండ్ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆయనకు ఆయన పేరు మీద ఒక హాస్టల్ కట్టించారు వరంగల్ లో. నాకు ఎగ్జాక్ట్ ఏరియా ఏడను గుర్తుకులేదు, బట్ చిన్నప్పుడు చదివినట్టు గుర్తు. యా, సో థ్యాంక్ యూ కాళోజీ గారు. అండ్ వాళ్ళ మనవడు ఇందాక చెప్పారు కదా కిరణ్మయ్య గారు, వాళ్ళు ఒకవేళ వినుంటే మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ తాతగారు లోకానికి చాలా చేశారు, వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఇప్పుడు మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ఒకవేళ మీరు నా లెక్కనే తిండి బోతులు ఐ మీన్ ఫుడీస్ అయితే లిజన్ అప్, వీకెండ్ ప్లాన్స్ మీకు మస్తు డెలీషియస్ ఫుడ్ కావాలి, బఫెట్ కావాలి అని అనుకుంటే ఇండియా టుడే రెస్టారెంట్కి వెళ్ళండి, ఆడ మస్తు వెరైటీస్ ఉన్నాయి. అండ్ దీని పేరు ఏమంటారు, థర్స్డే గినేందట అంటే మస్తు చాట్లు, అంటే చాట్ అంటే మాట్లాడుకునే చాట్ కాదు తినే చాట్, చాట్ బండాలు ఉంటాయన్నమాట. సో వీకెండ్ అంటే బఫెట్, థర్స్డే అంటే చాట్. హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నాలెన్ డ్రైవ్ స్వీట్ 100 సౌత్ లేక్ టెక్సస్ 76092. ఇండియా టుడే, ఆకలితో ట్రెండి సంతోషంగా వెళ్ళండి. డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, ఒకవేళ మీరు తిన్నాక పనులలో ఏమో నిరికింది అనుకో, డెంటల్ దగ్గర పోవాలి కదా, ఆ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తే మీరు ఇప్పుడే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేకి కేవలం 29 మాత్రమే. మీ స్మైల్ ని సంతోషంగా హ్యాపీగా ఉంచుకోండి. ఈ స్పెషల్ ఆఫర్ అస్సలు మిస్ కాకండి. కాల్ చేయాల్సిన నంబర్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. గణేష్ చతుర్థి మహా ఉత్సవ ప్రసాదం ఎక్కడ అంటే ఇండియా బజార్ డాలస్, బ్రింగ్ బప్పా హోమ్ దిస్ గణేష్ చతుర్థి, ప్రీ బుక్ యువర్ గణేష్ విత్ ఇండియా బజార్ త్రూ ఇండియా బజార్ యాప్. ఐడల్స్ అవైలబుల్ అప్ టు 4 feet, అండ్ హియర్ ఇస్ ద ఫన్ పార్ట్, ప్రీ బుక్ ఏ గణేష్ అబౌట్ 15 inches బిట్వీన్ August 31st and September 11th, అండ్ యూ కుడ్ విన్ ఎక్సైటింగ్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ అ రోబోట్ వాక్యూమ్ అప్ టు 75 inch స్మార్ట్ టీవీ ఆర్ iPhone 17 Pro. సో డోంట్ వెయిట్, డౌన్లోడ్ ద ఇండియా బజార్ యాప్ అండ్ ప్రీ బుక్ యువర్ బాప్పా టుడే. కిడ్స్ కార్నివల్, ఇండియా బజార్ బ్రింగ్స్ యూ ద కిడ్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ కార్నివల్ దిస్ సాటర్డే సెప్టెంబర్ అయిపోయిందట సారీ. dealsbanana.com రెస్టారెంట్ ఓనర్స్ వినండి మీ కొరకే, స్లో అవర్స్ ఆర్ టూ లెస్ వాకింగ్స్ ఫర్ యువర్ రెస్టారెంట్స్. dealsbanana.com దే హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్, బేసికలీ రెస్టారెంట్స్ కి గ్రూప్ ఆన్ లాంటిది. ఈచ్ కస్టమర్ హు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్, దిస్ విల్ కనెక్ట్, దిస్ విల్ యాక్ట్ ఎస్ ఎ బ్రిడ్జ్ బట్ రెస్టారెంట్ ఓనర్స్ హియర్ ఇస్ ద ఎక్సైటింగ్ పార్ట్. మీ ఆఫర్స్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ నుండి మార్కెట్ చేయడం వరకు అందరూ దేశీ డీల్స్ బనానా వాళ్ళు చూసుకుంటారు, అండ్ ఏఐఎస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ నో ప్రీ ఆర్డర్ కమిషన్, అండ్ ద బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 months. సో రెస్టారెంట్ ఓనర్స్ మీరు అసలు వెయిట్ చేయకండి, మీరు వెయిట్ చేయకండి, వెంటనే కాల్ చేయండి ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్ ఏ విధమైన రీజన్ టు విజిట్ dealsbanana.com టు బికమ్ అ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. అదనమాట. అండ్ ఇంత ఫస్ట్ చెప్పడానికి కారణం ఏంటి అంటే ఐ వాంటెడ్ టు ఎండ్ ద షో విత్ దిస్ సాంగ్. ఇది నాకు చాలా ఫేవరెట్. మన తెలుగులోనే మన గొప్పవారు రాసిండు నరహరి గారు, ఆయన గురించి కూడా మనం ఎప్పుడైనా మాట్లాడుకోవాలి. మీరు ఈ మధ్య రీల్స్ లోపల చాలా కామన్ గా వింటారు ఈ పాట.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
6: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
8: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: 101.9 FM HD3. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వ

0: skills, calibration, knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం.
2: రేడియో సురభి
0: KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

0: immigration knowledge, though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal petendi, India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku, India Bazaar meek andistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: Istilamma vayanam, putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: హరిసు హరిసు హరిసు హరిసు హరిసు.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: ఉన్నతమైన నటీనటులు

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM
3: HD3. Nine, eight, seven, six, five, four.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet on this Tondi Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts Andinche Salahalu Samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: ఎస్ సార్.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: అందరికీ నమస్కారం. నేను వాణి ముప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
10: నేను మీ ఆర్జే భార్గవి.
11: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
12: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
13: దిస్ ఇస్ కోటి.
14: దిస్ ఇస్ హరిశంకర్.
15: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
0: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
18: రేడియో సురభి.
1: రేడియో సురభి 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస అవసరాల.
9: దిస్ ఇస్ కోటి.
10: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
0: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనివాస్.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वि मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी. पल्लेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Andariki namaskaram. Nenu Vani Vuppula. Mee Abhimana Sini Pramukhala Jeevita Visheshalu. Vari Sini Prasthananloni. Aasaktikaramaina Kathalu. Madharamaina Patalato. Vani from Vancouver Karyakramamto. Mee Munduku Vastanu. Pratyek Guruvaram. Central Standard Time Prakaram. Udayam 10 Gantala Nundi. Madhyahnam 1 Ganta Varaku. Only on Radio Surabhi 107.9 FM HD3. America lo Telugu Nestam sounds like home.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
10: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
11: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
8: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
8: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మా,
1: అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను విలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: celebration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
6: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రేణీ లాల్.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: aviation knowledge, though, neeko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: I am Ramgopal Varma.
5: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
6: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
7: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
8: రేడియో సురభి,
9: రేడియో సురభి,
6: రేడియో సురభి.
7: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
10: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్, మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా చేస్తావంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: ఐ ఎం రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: బడి బడి బడి రా, బడి సాహో.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి. దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: స్కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: through Dallas, they are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: ఎస్ సార్.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call
7: 848-244-0213. Good luck, Radio Surabhi.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
3: రేడియో సురభి,
4: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

దాటి ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకనే చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
6: కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్, మీ నేస్తాం.
3: రేడియో సురభి,
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
5: రేడియో సురభి,
6: రేడియో సురభి
7: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ వానీ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
2: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
5: ఇంకా తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
6: రేడియో సురభి KDXX 107.9 FM, HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM, HD3.
6: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ వానీ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
2: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
5: ఇంకా తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: కవింతలకి
10: வெஜிடேரியன்களுக்கு எரஃப் அட்ரஸ் ரேடியோ சுரபி.
11: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
13: Radio Surabhi.
14: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
12: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
15: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
15: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా విత్ చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
15: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
16: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
15: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
17: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
17: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
18: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
19: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
20: Radio
11: Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas, America lo telugu nestam.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are
14: Radio Surabhi.
13: Radio Surabhi.
14: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
12: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
20: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
20: యాక్చువల్లీ దేర్ మెనీ హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీకావా పరోటా.
2: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
20: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
21: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
22: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
17: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
18: ఇంకా వేరే చేస్తామంటే ప్లేట్ తీసుకో.
19: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: రేడియో
11: సురభి, KDXX 107.9 FM HD3, Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
23: Radio Surabhi.
14: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
11: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
17: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
20: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
20: యాక్చువల్లీ దేర్ మెనీ హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీకావా పరోటా.
2: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
20: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
21: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్.
20: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
21: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
20: ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
17: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
17: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
18: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
19: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: రేడియో
11: సురభి, KDXX 107.9 FM HD3, Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
14: Radio Surabhi.
11: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
12: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
22: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా కూడా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
21: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
22: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
22: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
18: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
19: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
23: కేరింతలకి ఎరా ఫ్రెడ్రస్ రేడియో సురభి.
11: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
14: రేడియో సురభి,
24: రేడియో సురభి.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
11: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీకావా పరాటా.
3: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Go!
6: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెళ్ళేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: చెప్పండి సార్, వాట్ యూ లైక్
10: చెప్పంటారా?
9: మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి Texas.com, perfect for dine-in, take-away or full-service catering.
11: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the t-

ఒక నిమిషం పొద్దున్నే ఒక మంచి మాట చెప్పాలనిపించింది, అది చెప్పేశాక పాడలిందాం. ఏమంటారు? జయ ధనాధన వినాశతో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సెరపి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. రేడియో సెరపి సౌండ్స్ లేకం ఏంటవి పొద్దున్న ఏదో తింటూ మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదండి నేను ఏమైనా ఒకటి పెట్టుకున్నా అంటే, నో మ్యాటర్ వాట్ మీల్ ఐఎమ్ హ్యావింగ్ ఐఎమ్ మేకింగ్ షూర్ ఇట్ ఈస్ ఎనఫ్ బ్యాలెన్స్డ్ విత్ ఫ్రూట్స్ ఆర్ ఫైబర్. సో ఈరోజు క్వాంటిటీ అలా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ చేద్దాం, ఏమైనా మంచిగా తిని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫ్రూట్ కోటా మిగిలిపోయింది, ఫ్రూట్ కోటా బ్యాలెన్స్ చేస్తున్నాను. మరి ఈ గ్యాప్ లో అన్ని బ్యాలెన్స్ చేస్తే ఇంత మంచి విషయం నేను ఫాలో అవుతుందని చెప్పి నేను తింటూ చెప్తే మీకు ఇంకా బాగా గుర్తుంటుందని చెప్పి ఇలా ట్రై చేస్తాను అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు యానిమల్ సినిమా ప్రమోషన్స్ టైంలో సందీప్ రెడ్డి వంగ గారు మాట్లాడారు. వాట్ డిడ్ హి సే? తండ్రికి కొడుకే పట్టలే కదండి, ఆ చిన్న విషయం నిజంగా గదిలో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, తన కోసం నాన్న నేను ఇంత ప్రేమిస్తాను చెప్పడం కోసం మనోడు అన్న కంట్రీలు ఎందుకు ట్రావెల్ చేయాలి, అంతంత మంది ఎందుకు చంపాలి, అంత రావణ రాష్ట్రం ఎందుకు చేయాలి అని అంటే, అంతే సార్ అవ్వదు, అంతే కొన్నిసార్లు అంతే, ఇంకా దానికి ఆన్సర్ ఏముండదు. నిజంగా మనుషులు వేరే విషయాల్ని ఫేస్ చేసేంత ధైర్యం, వేరే వాళ్ళ దగ్గర ఎదిరించేంత యూనో, వేరే వాళ్ళని ఒప్పించేంత లౌక్యం, వేరే వాళ్ళని ఎదిరించేంత ధైర్యం, ఇవన్నీ నిజంగా మన అని అనుకున్న వాళ్ళ దగ్గర కొంచెం ఆబ్వియస్లీ తగ్గిపోతుంది, అవునా కదా. సో హ్యావింగ్ సెడ్ దట్, ఇలాంటి పదాన్ని కొంచెం వాడుక భాషలో చెప్పాలంటే ఈగోని అంటారు. నిజంగానే సగానికి సగం, ఇన్ఫాక్ట్ త్రివిక్రమ్ గారు కూడా చెప్పారన్నమాట, మనం మాట్లాడుకోవడం మానేసాం, మాట్లాడుకుంటే సగం విషయాలు షార్ట్ అయిపోతాయని. బట్ మాట్లాడామా లేదా అన్నది మనకి ఆ ఈగోకి మధ్యలో ఉన్న ఒక కార్నర్ దగ్గర ఆగిపోతుంది. సో ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మాట్లాడారా? మీరు మాట్లాడుకున్నారా? మాట్లాడుకోకపోతే మాత్రం మాట్లాడుకోండి, మాట్లాడుకోవడం ఇంపార్టెంట్, అదే విషయం. అందుకే ఓ పాట మీకోసం, పాపం ఆయన కూడా మీలాగే మాటే రాని చిన్నదాని అని చెప్పడానికి కష్టపడుతున్నాడు. సో ఆయన మీరు ఒకేసారి అనుకుని మాట్లాడుకోండి, మాట్లాడితే సగం విషయాలు సార్ట్ అవుతుంది. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विद् वीवीएफ् एक्टेक् आईएनसी. वल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call
4: 848-244-0213.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening me nestam Radio Surabhi.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Radhika, next week my office event ki please take care of the catering, okay?
7: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
7: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్న ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: Yes, we are back with another Vinash to DOW Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి బ్రాండ్ అనే ఐడియా ఒకటి అమ్మటం ఏదైతే ఉందో అది గనక నర్రాల్లోకి ఎక్కిందనుకోండి, మనం పొరపాటును కూడా వేరేది ముట్టుకోలేం. ముట్టుకున్నా కూడా డజంట్ ఫీల్ లైక్ దట్ బ్రో అని మాట్లాడదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో, ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో బ్రాండ్స్ ఉన్నాయి అనుకోండి. హైదరాబాద్ లో మీరు చేయించుకోవాలనుకుంటే ఇక్కడ క్వశ్చన్ చేయించుకుంటారు కదా. సో పలానా బ్రాండ్ అండి, ఆ ప్లేస్ వేయండి, ఆ ప్లేస్ లో అయితేనే బాగా చూస్తారండి. అంటే లేదరా, మేము కొత్త బ్రాండ్, మేము కూడా బాగా చూస్తారంటే లేదండి, వి ట్రస్ట్ దాట్ ఓన్లీ థింగ్ అని చెప్పి ఒక్కొక్క దాన్ని బట్టి ఒక టీవీ కొనాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్. ఎస్పెషల్లీ ఫోన్స్ విషయంలో బ్రాండ్ అనేది ఇంకా పీక్ కదా. సో ఇప్పుడు అదే బ్రాండ్ ఫోన్ ఇప్పుడు యుఎస్ లో డాలర్స్ ని ఇండియాస్ లో లైక్ డాలర్స్ ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 100,000 చిల్లర ఉందంటే, అదే ఇండియాకి వచ్చేటికి 185,000 అయినా సరే మేము కొనేస్తాం సార్, మేము గొర్రెలం సార్, మేము మ్యాండేటరీ కొనాలి సార్ అని చెప్పి తాపత్రయంతో కొనేయడానికి, ఇక్కడ ఈవెన్ కిడ్నీలు అమ్మేసుకోవడానికే, లేకపోతే అమ్మ మమ్మీ దగ్గర ఫాదర్ దగ్గర డబ్బులు లేకపోతే లోన్లు వేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అదే ఫోను అదే ఫీచర్తో, ఇన్ఫాక్ట్ మోర్ ఆర్ లెస్ ఒకే 30,000 తేడాలు వేరే బ్రాండ్ ఇచ్చినా కూడా వద్దంటారు. ఇప్పటికైనా మేలుకో తెలుగోడా అని ఒక విషయం చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ మీరు ఒకవేళ ఇక్కడ కొని మీరు పట్టుకొచ్చినప్పుడు ఆబ్వియస్లీ కనుక తక్కువ రేట్ పడుతుంది అనుకోండి, సూపర్ గ్రేట్ అద్భుతం. లేదు అని అంటే చెప్పండి ఫ్రెండ్స్, కురీర్ డైరెక్ట్ గా ఇండియాలో మాత్రం కొనకండ్రా అని చెప్పి చెప్పండి. మాస్టర్ అసలు ఆ మోడల్ ఫోన్స్ అన్ని వేరే బ్రాండ్ లో ఆల్రెడీ ఉన్నాయి, బట్ స్టిల్ అంటే మేము కోరలేం కాదు సార్, మేము కొనాలి సార్, ఖచ్చితంగా కొనకపోతే మా బ్రాండ్ వాల్యూ పడిపోతుంది సార్ మార్కెట్ లో అన్నట్టు కష్టపడుతున్నారు. ఎనీవేస్ అప్పట్లో అందుకే కమలాసన్ గారు అప్పట్లో ఒక పాట చూపించారు అనమాట, ఎందుకురా ఇవన్నీ ఇంచక్క నా ఒక చిన్న పొలం ఉండి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండి అక్కడ దున్నుకుంటూ ఒక అక్క ఒక చెల్లి సాయంత్రం భోజనం తింటూ ప్రశాంతం ఉంటే బాగోదా, ఇది కావాలి అది కావాలి. ఎనీవేస్ చాలా చాలా ఫిలాసాఫికల్ అయిపోయాను. ఎనీవేస్ ఆ బ్రాండ్ ఏంటో ఆ ఫోన్ ఏంటో సెపరేట్ గా చెప్పట్లేదు, ఆల్రెడీ మార్కెట్ లో పెద్ద డిస్కషన్ నడుస్తుంది. కానీ బ్యూటిఫుల్ పాట మీకోసం ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3.

దే ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఇస్ ది డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఎందుకంటే రౌతూ మాట్లాడుతున్నాను అంటే ఇందాక కాల్

బ్రాండెడ్ బట్టలే కొనాలా, ఆఫోనే వాడాలా, ఈ బట్టలే కొనుక్కోవాలా, ఈ చెప్పులు వేసుకోవాలా అని చెప్పేసి అంటారు కదా. సో పాయింట్ ఏంటంటే ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ప్రతి ఒక్కళ్ళు దే వాంట్ టు బిలాంగ్ టు సర్టన్ కమ్యూనిటీ. ఇప్పుడు ఇది వేసుకుంటేనే నేను ఈ గ్రూప్ లో ఉంటా, ఇది వేసుకోకపోతే నేను గ్రూప్ లో ఉండను, ఇది వేసుకోకపోతే నేను ఐ వోంట్ బిలాంగ్ టు దిస్ థింగ్ అని చెప్పి ద ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఇస్ ద ఓన్లీ కీ మ్యాటర్ యూనో టు డూ సర్టన్ స్టఫ్ అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ఆ మ్యాటర్ చెప్పాడని నాకు కూడా అనిపించింది. అంటే సింపుల్లీ ఫండ్ ఏంటంటే నలుగురు ఏమనుకుంటారు అని చెప్పేసి అంటారు. కానీ ఐరనీ ఏంటి తెలుసా, నలుగురు మనం అనుకున్నట్టు ప్రశాంతంగా సింపుల్ గానే ఉందాం అనుకుంటున్నారు, కానీ మిగతా ముగ్గురు ఏమనుకుంటున్నారా అని చెప్పి నలుగురు ఒకటే వస్తువు కొంటున్నారు, సో దట్ అందరు ఈక్వల్ గా ఉండడానికి. అర్థమైందా? మీరు చాలా ప్రొటెస్ట్లు గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా పేపర్ లీక్ విషయంలో ఒక ప్రొటెస్ట్ జరిగింది కదా, ప్రొటెస్ట్ జరిగిన వెంటనే ప్రతి ఒక్కడికి లోపల గవర్నమెంట్ చిరాకు ఉంది, ఓకే, కానీ ఒక్కడే స్టార్ట్ చేయాలంటే భయం, ఓ 10 మంది స్టార్ట్ చేయాలంటే మళ్ళీ త్వరగా తొక్కేస్తారేమని భయం, కానీ నిజంగా ఒకేసారి 100,000 మంది స్టార్ట్ చేశారనుకో అప్పుడు ధైర్యం వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే ద బిలాంగ్నెస్ పోవాలి, ఓ బ్రాండ్ పిచ్చి పోవాలంటే 100,000 మంది ఒకేసారి ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, ఖచ్చితంగా అది మారుతుంది. అప్పటిదాకా ఎక్కడ ఏ గడ్డి బాగుందండి, ఓ ఇది ప్రీమియం గడ్డ అండి, ఓకే అండి ట్రై చేద్దాం అండి. రేడియో సురభి 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. కొనండి అమ్మా, కొనండి ఆ ఫోనే కొనండి, ఎందుకంటే చాలా ప్రీమియంగా ఉండాలి కదా. మరి లేకపోతే హౌ డు వి బిలాంగ్, అంటే మన ఐడెంటిటీ మన వాడే వస్తువులు బట్టి కదా, మన పర్సనాలిటీ బట్టి కాదు కదా, అంతే కదా. ఓ సారీ నిజం చెప్పేసాను, సారీ అండి, సారీ. ఓకే, మంచి పాట వస్తుంది, విందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi velladam, landscaping loki unsolicited ga vellipovadam, these are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, schools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నూరు నుంచి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్నెస్, ద ట్రెడిషన్ అండ్ ద జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: ఏమై పోయావే నీ వెంటే నేనుంటే.
7: నేను ఇక్కడే ఉన్నాను కదమ్మా, ఎక్కడ వచ్చేసి వెళ్ళిపోయాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా. దే ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఇంకో ఈ రోజు మాత్రం ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే. మీరు మీ మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతానంటే అస్సలు కుదరదు. మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది, స్టాండప్ కాల్ ఉంది, ఇట్లాంటి సోదంతా నాకు వద్దు. ఓకే, మీరు లీవ్ పెట్టాల్సిందే. లీవ్ పెట్టేసి ఈ రెండు రోజులు ఆఫీస్కి వెళ్లకుండా ఆగాల్సిందే. ఇంకో రెండు రోజులు ఆగితే ఆల్రెడీ హాలిడేస్ వస్తాయి కదరా. కానీ బ్రదర్ అప్పుడు అలా ఉండదు కదా. ఎస్, ఆ అంటే ఎప్పుడు చూడండి ఎక్సెసివ్ హీట్ అని చెప్పి తొక్కలేదు. ఈ రోజు మాత్రం పెద్ద తేడా ఉంటుందిలే అన్న జోన్ లో నేను ఇందాక వెదర్ చెప్పలేదు. బట్ టు మై సర్ప్రైజ్ ఇట్ ఈస్ ద వెదర్ ఈస్ ద ఫోర్కాస్ట్ ఆఫ్ ద లైట్ గా చుక్కలు మబ్బులు ఈజ్ ద వెదర్ అండ్ టుమారో ఈజ్ ఆల్సో ద థండర్ స్టార్మ్స్ ఆఫ్ ద యునో ఎవ్రీథింగ్ పవర్ రేంజర్స్ ఈజ్ నింజా స్టార్మ్ అది. సో ఈ రోజు రేపు మబ్బులు జల్లులు పిడుగులు, దిస్ ఇస్ ద మోటో అంట. మరి మీరు ఆఫీస్ కిందకి వెళ్ళడం చెప్పండి. టప్పులు టిప్పులు కప్పులు కిప్పులు తాననా అని పాటలు పాడుకోవచ్చు కదా. ఏం పాట అది? ఆ పాట ఉందా నిజంగా? ఇదే నేను పాడితే మాత్రం మీకు వెటకారంగా ఉంటది. నిజంగా పాట ఉందని ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు చెప్పండి? టప్పులు టిప్పులు ఇట్లానే వస్తుంది యాజ్ ఇట్ ఈస్. వినండి, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఇది ఏ సినిమాలోనేదో మీరు గెస్ చేస్తే ఇంకో రెండు రోజులు డాలస్ లో వెదర్ ఇలాగే ఉంటుంది. సాటర్డే సండే కూడా వర్షాలు పడతాయి మీ ఇష్టం. ఇంకా మీకే వదిలేస్తుంది.

ఇది ఏ సినిమాలో ఉంది అని నేను అడిగితే నన్ను గట్టి కొడతాను. నాకు తెలుసా విషయం దే ధనాధర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డల్లాస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. ఇందాక అడిగిన క్వశ్చన్, టప్పులు టిప్పులు ఏ సినిమా సాంగ్ అండి అని అంటే, మా వెస్ట్ గోదావరి ఆయన మా నరసాపురం నుంచి, ఆయన పేరు అడగడం మర్చిపోయానే, ఆయన ఫోన్ చేసి గోదావరి రైట్ ఆన్సర్ చెప్పేశారు. బట్ ఇప్పుడు ఏంటి మెయిన్ డౌన్ టౌన్ ఏరియా ఎస్పెషల్లీ కొంచెం ఎక్కడైతే మిడ్ టర్మ్ కన్వెన్షన్స్ అవుతున్నాయో కాన్ఫరెన్స్లు అవుతున్నాయో, అంటే ట్రంప్ గారు మరి ఊళ్ళో ఉన్నారు కదా, నిన్న మాట్లాడారు ఒక అడ్రస్టింగ్ సెషన్ అయింది. సో ట్రాఫిక్ అయితే కంపారిటివ్లీ కొంచెం గట్టిగానే ఉంది, అంటే 5:30 I-45 రూట్లు ఓకే. అది కాకుండా ద అదర్ సైడ్స్ కార్నీ దగ్గర కానీ లేదా కొంచెం లూయిస్ విలే సైడ్ 35E రూట్ కానీ, అలా ముందుకొస్తే మెకినీ సైడ్ నుంచి రోలాండ్ కానీ మెలుసా కానీ వెళ్లే రూట్ కానీ కొంచెం కొంచెం కొంచెం సరదాగా ఆపి ఆపి పంపిస్తుంది. ఫోటో దగ్గర మరీ అంత భయంకరం ట్రాఫిక్ లేదు, బట్ కెనడియల దగ్గర యా కొంచెం చూసుకోవచ్చు ట్రాఫిక్ అంతే. సో అది కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ ఎక్కడైనా చెప్పు అని అంటే, మాట ఫోర్ట్ బర్త్ మెయిన్ సెంటర్ అండ్ రిచ్ ల్యాండ్ హిల్స్ నుంచి బెడ్ఫోర్డ్ వైపు వెళ్తుంటే యూ మైట్ సీ సమ్ స్లో డౌన్స్, అది సంగతి. కానీ ఏమాటగా మాట మాస్టర్, ఐ థింక్ డాలస్ వచ్చిన తర్వాత సగానికి సగం మంది వెంకీ సినిమాని చాలా ఇష్టపడుతున్నారేమో నా ఫీలింగ్. ఎస్, వెంకీ సినిమాని ఎందుకంటారు చెప్పండి? ఇక్కడి నుంచి నీ జీవితం మలుపులు తిరగబోతోంది వెంకీ అని అనగానే, మలుపులు జీవితాలు కాదురా మేం తిరుగుతున్నాం అని చెప్పి డాలస్ రూట్లు చూసినప్పుడు మీకు అనిపిస్తోందని చెప్పి బోల్డ్ రీల్స్ చూశాను. ఇజ్ ఇట్ ట్రూ భవాని అని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. డాలస్ లో ఉన్న రోడ్లో ఉన్న మలుపులు తిరగడానికి అందుకు ఇంతకంత చిరాకు? అంటే ఇండియాతో పోలిస్తే కొంచెం బెటర్ గానే ఆర్గనైజ్డ్ గానే ఉంటది కదా, కాదా? వై డూ యూ ఫీల్ సో వెక్స్డ్? ఎందుకంత ఇరిటేషన్? ఎందుకు తెప్పిస్తుంది అంటారు? కాల్ చేయండి, సరదాగా మాట్లాడుకుందాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. మీరు కాల్ చేయాలి, లేకపోతే అసలే గోంగూర తోటకాడ కాప్ కాస్ మరీ వెయిట్ చేస్తున్నాం మీకోసం. మామూలుగా ఉండదు వెంకీ నుంచి కమింగ్ అప్.

0: చంద్రముఖి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేస్తే అసలు మీరు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మామూలుగా తమిళ్లో ఒక మొన్న ఒక సినిమా చూస్తుండే అనమాట. ఆ సినిమాలో జోక్ ఏంటంటే, అబ్బా ఎంత బాగుందిరా పాట, రాజా గారు చాలా బాగా అనగానే వెంటనే కట్ చేసి ఒకళ్ళు చెప్తారన్నమాట, ఊరుకోరా ఏ పాట విన్నా సరే రాజా గారు చాలా బాగా కంపోజ్ చేశారు అని చెప్పి. ఆ పాట రాజా గారు కాదు, కంపోజ్ చేసిన మాధవన్ గారు అని చెప్పేసి అంటారు అనమాట. ఇన్ దాట్ వే చాలా మంది అంటే ఆ ఇమేజ్ టేక్ ఓవర్ అనేది చాలా వెళ్ళిపోయింది అనమాట ఒక జానర్ ఒక్కొక్క టైం వరకు. బిఫోర్ అనిరుద్ టుక్ ఓవర్ అండ్ రజనీకాంత్ గారు వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ అదర్ దాన్ ఏఆర్ రెహమాన్ గారు అండ్ ఇళయరాజా గారు వీళ్ళందరితో పాటు, దిస్ ఫిలిమ్స్ మ్యూజిక్ ఇస్ కంపోజ్డ్ బై విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారి మ్యూజిక్ కూడా అద్దరిపోతుంది, మామూలు ఉండదు. అంటే తెలుగులో కూడా ఐ థింక్ ఒక ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎన్ని సినిమాలో, బట్ కొన్ని సినిమాలు ఉన్నాయి ఒట్టేసి చెప్తున్నా అనుకుంటా. శ్రీకాంత్ గారు ఒక సినిమా అండ్ ఇంకొకటి దొంగోడు అనుకుంటా రవితేజ గారి సినిమా, యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. అసలు బాగుంటాయి పాటలు కూడా చాలా బాగుంటాయి. ట్రై ప్లేయింగ్ ఫ్రమ్ దాట్. అండ్ ఇప్పుడైతే మాత్రం 80s ట్రెండ్ అని ఒకటి నడుస్తుంది ఇన్స్టాగ్రామ్, మీకు తెలుసా 80s ట్రెండ్. ఓకే, సో ఈరోజు సరదాగా 80s ట్రెండ్ మీద గేమ్ ఆడదామని ఉంది. ఓకే, ట్రెండ్ ఏంటో ముందు చెప్పాలి కదా. సో ఏం లేదండి, ఇన్స్టాగ్రామ్ లో ఏంటి అంటే ట్రెండ్ ఇప్పుడు మీ ఫోటో అదే ఏదైతే ఉందో అది తీసుకెళ్లి చాట్ జీపీటీకి ఇచ్చి చాట్ జీపీటీలో దీన్ని 80s లుక్ లోకి మార్చు అని అంటే అది మూడో నాలుగో ఆప్షన్లు ఇస్తుంది అనమాట. అది ఆబ్వియస్లీ ఆ 80s లుక్ లో ఉన్న ఫోటోలకు మారిన తర్వాత ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో పెట్టి దినక్కుంత చెమక్కురు తనక్కు తార ఇలా మొత్తానికి చిరంజీవి గారి పాటలు, నాగార్జున గారి పాటలు, వెంకటేష్ గారి పాటలు ఇలాంటి 80s పాటలు పెట్టుకుని అబ్బో మామూలుగా కాదని చెప్పి ఓహ్ అయిపోతారు అనమాట. హలో బ్రదర్, జగదేగౌడ్ అదిలోకి సుందరం 90s లో రిలీజ్ అయింది, 80s లో కాదు అని చెప్పి మీరు కరెక్ట్ చేయబోయారు చూసారా. ఎగ్జాక్ట్లీ ఈ నాలెడ్జ్ గురించే మనకు కావాలి ఈరోజు. సరదాగా ఒక సినిమా గేమ్ ఆడదాం 80s ట్రెండ్ గురించి. అండ్ యూనో ఈ ఒక పర్టికులర్ సినిమా చెప్తాను, దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆబ్వియస్లీ నాకన్నా ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ ముందో 20 ఇయర్స్ ముందో పుట్టిన వాళ్ళు కూడా నా షో వింటున్నారు కాబట్టి, తమ్ముడు నేను కరెక్ట్ చేస్తా తమ్ముడు మన నాలెడ్జ్ మీద ఎంత జుజుబి అని చెప్పడానికి బోల్డ్ మంది రెడీగా ఉంటారు కాబట్టి, సరదాగా థర్స్డేని ఒక అద్దరిపోయే థర్స్డేగా మార్చేద్దాం. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ స్టాండప్ కాల్ని తీసుకునే ముందు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది కదా, అది మంచిగా డోనట్లు కాఫీలు క్రొసాంట్లు అన్ని వేసేసి క్యాపచినోలు తాగి రెడీగా ఉంటే మనం ఆడుకుందాం ఎడే, అది మ్యాటర్. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ లో కాదు యాప్ స్టోర్కి వెళ్ళి ఐఓఎస్ లో అయినా సరే రేడియో సర్బీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ లో అయినా సరే రేడియో సర్బీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు జర్మనీలో ఉన్న, యూకేలో ఉన్న, యుఎస్ఏలో ఉన్న, ఎక్కడైనా సరే హమ్ హేనా అని అంటూ వచ్చేస్తాం, ఎందుకంటే రేడియో సర్బీ సౌండ్స్ లైక్ హోమ్ కాబట్టి. యాడ్స్ వస్తున్నాయి, మనం తర్వాత మాట్లాడుకుందాం, వింటూ ఉండండి.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
3: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది, నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా టుడే స్పెషల్.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

ఎస్ విఆర్ బ్యాక్ దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురవి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఈ టైంలో ద 80s ట్రెండ్ గురించి మాట్లాడుతున్నాం ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్ని చోట్ల 80s ట్రెండ్ అని చెప్పి మొత్తం మోగిస్తున్నారు చాట్ జీపీటీని అడుగుతున్నారు పాత ఫోటోలు పెట్టి 90s పిల్లలు 2000s పిల్లలు మేము 80s లో ఎలా కనిపించేవాళ్ళం అని చెప్పి ఓకే సో ఇలాంటి టైంలో ఒక పాట ప్రీలూడ్ ప్లే చేసి ఓకే ఈ సినిమా 80s లో రిలీజ్ అయింది అండ్ దాని గురించి ఒక చిన్న క్వశ్చనర్ ఒక గేమ్ ఆడదాం అని అనిపించింది అనమాట సో ఫస్ట్ సాంగ్ ఒక ప్రీలూడ్ ప్లే చేస్తున్నాను ఓకే ఈ సినిమాకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను స్టే ట్యూన్ ఓకే

0: सिग्गु बंती इसिरे सीता मालची
1: अंदे మొత్తం ప్లే చేస్తే ఈ పాటకి మీరు గెస్ట్ చేస్తారు. ఇంత సరిపోతారు ఈ పాటకు సంబంధించి. ఈ పాట ఒక ఐకానిక్ ఫిలిం లోనిది. ఓకే, అది ఆబ్వియస్లీ హీరో ఎవరో మీరు గెస్ట్ చేసి ఉంటారు. కానీ ఈ ఈ సినిమాకి ఇంత ఐకానిక్ పాటలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎవరైనా చెప్తారా? ఓకే, మళ్ళీ ప్లే చేస్తా కావాలంటే ప్రీలుడ్. ఓకే,

అది మ్యాటర్. ఓకే, ఇంత ఐకానిక్ పాట ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అండ్ ఈ సినిమా పేరు కూడా గెస్ట్ చేయొచ్చు మీరు. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్, అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఇప్పుడు ఈ పాట కాదు, ఇదే ఆల్బమ్ నుంచి ఇంకొక పాట ప్లే చేస్తున్నా, వినండి.

ఆ పాత లాస్ట్ లో రింగర్ ఫోన్ అసలు ఆ సౌండే భలే మజా వచ్చింది మాస్టర్. దేవ్ ధనార్దన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. 80s ట్రెండ్ అని చెప్పి సోషల్ మీడియాలో ఒకటి పట్టుకుందండి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోటోలని 80s ట్రెండ్ లోకి మార్చేసి అంటే చాట్ జీపీటీని అడిగి 80s లో మేము ఎలా ఉంటాము చూపించండి అని అడుగుతున్నారు అన్నమాట. సో అలా చూపించడం ఏంటి, అసలు ప్రతిరోజు నేను షో చేసేవాళ్ళు కూడా 80s స్వాగ్ ని ప్రతిరోజు క్యారీ చేస్తున్నారు. సో వాళ్లతో ఒక 80s గేమ్ ఆడితే ఎలా ఉంటుందని చిన్న కోరిక వచ్చింది. సో ఒక చిన్న ప్రిలూడ్ గేమ్ ఆడాను, ఇందాక నేను క్వశ్చన్ వేశాను. ఐ థింక్ ఈజీగా ఏ హీరో అని అంటే టక్మని చెప్పేసేవాళ్ళము, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగాను కాబట్టి సగం మంది వెయిట్ చేశారు పాపం కరెక్ట్ ఆన్సరా కాదా అని చెప్పి కంగారు కూడా పడ్డారు. సో ప్రీలుడ్ మళ్ళీ ప్లే చేస్తున్నాను, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగాను, అంతే సింపుల్.

0: ఆప్షన్లు ఇస్తాను ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని చెప్పి, ఇళయరాజా గారు, మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారు, ఈ ముగ్గురులో ఎవరు గెస్ట్ చేయండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్.
1: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: Amma, Saturday movie?
5: Mm-mm, Manapadi class.
4: Mamma, old MacDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu paddhyam cheppu?
4: Uppu kappu rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
6: Naaku inka gurtundi 20 years ago mem US move ainappudu even పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హర్రేలి బ్రింగింగ్ ద taste of home closer to you.
5: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
7: అంటే మహాదేవన్ గారని ఎందుకంత బలంగా చెప్తున్నారని అడుగుతున్నా అంతే. నా పని కన్ఫ్యూజ్ చేయడం అండి, మీరు ఒక మాట మీద నిలబడి చెప్తా. ఓకే, మీకు మీకు చిన్న హెల్ప్ చేస్తే సినిమా పేరు స్వయం కృషి. ఇప్పుడు గెస్ట్ చేయండి. ఓకే ఓకే, చూద్దాం ఎవరైనా రైట్ ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. మీ పేరేంటండి? సునీత గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో అది మరి 80s ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాం రేడియో సురభిలో. అండ్ సునీత గారు, నాకు తెలిసి దిస్ ద ఫస్ట్ టైం సునీత గారు ఇస్ కాలింగ్ మీ. ఎందుకంటే కొత్త విషయాలు రేసాడు, కొత్త కాలర్స్ కనెక్ట్ అయితే అసలు ఆనందమే వేరే అనమాట, మామూలు వేరే ఎనర్జీ వచ్చేస్తున్నారు. సరే, ఇప్పుడు స్వయం కృషి అనే మూవీ గురించి మాట్లాడుతున్నాం. అందులో ఇందాక సిగ్గు పూపంతి విరిసేసే తామాలక్షి మాలచ్చి అని చెప్పి ఇన్ఫాక్ట్ ప్లే చేశాను. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగాను అనమాట. మూడు ఆప్షన్లు ఇచ్చాను. మహాదేవన్ గారా, ఇళయరాజా గారా, రమేష్ నాయుడు గారా అని అడిగారు. సింపుల్, ఇట్స్ ఐఎమ్ కీపింగ్ ఇట్ వెరీ సింపుల్. 80s ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయితే రేడియో సురభిలో 80s పాటలు ట్రెండ్ చేస్తున్నా. సో కాల్ చేయండి సార్ దాకా 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్ ఐ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు అండ్ ఇప్పుడైతే మాత్రం ఐ థింక్ అవ్వడానికి టైం 9 అయినా కానీ 80s వైబ్ లోనే ఉందాం ఇన్ఫాక్ట్ 80s లో ఉన్న వన్ ఆఫ్ మై ఫేవరెట్ పాట కమింగ్ అప్ ఫర్ యూ మీకు బాగా సింక్ అవుతుంది అద్భుతమైన పాట

Yes, we are back. Dev Dhanath and Avinash to DRW. Morning vibes and her only on Radio Surabhi 107.93. Dallas number one radio station. Mottaniki oka caller finally sadhinchar. Manu anukunna vijayam vachesindi. Yes. Swayam Rishi cinema ki music director evaru anante none other than Ramesh Naidu garu. I think chala matuku Jandyal gari cinema ki Ramesh Naidu gari music chesaru. And అవి ఎంత మిట్టిగా ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు కదా. బట్ ఇప్పుడు ప్లే చేసిన పాట పెళ్లి పుస్తకం నుంచి. ఇది మాత్రం 1980s లో కాదు, 1990s ఎగ్జాక్ట్లీ 90s ఎంటర్ అవుతున్నప్పుడు రిలీజ్ అయిన పాట అది. సో అలాగే ఇంకొక ఐకానిక్ సాంగ్ ఉంది, మరి అది కూడా అంటే 90s 80s పక్కన పెడితే ఇది కూడా ఒక అద్భుతమైన పాట. బట్ ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఓకే, సో ఐ ట్రై ప్లేయింగ్ దట్ సాంగ్. ఫస్ట్ మా లైబ్రరీలో అది వెతకడానికే నాకు సగం టైం పట్టేస్తుంది. ఎస్, వెంటనే వచ్చేసింది. సో హియర్ ఇస్ ద సాంగ్ ఐఎమ్ ట్రైయింగ్ టు ప్లే. చూద్దాం ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చూద్దాం, ఎవరు గెస్ట్ చేస్తారు చూద్దాం.

ఎస్ ఐకానిక్ సాంగ్ బాలకృష్ణ గారు, మామూలుగా ఉన్నది పాట. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేయండి. లెట్స్ ప్లే ద ట్రాక్. ఓకే, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఇస్ డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మరి అచ్చ తెలుగు ఇంటి పాటలే ప్లే చేస్తున్నా, మరి రెచ్చిపోయి మరి ఆన్సర్ చెప్పండి. ఓకేనా? 9726361966 ఇస్ మై కాలింగ్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

Yes, Dev Dhanadhan Avinash through DFW Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station. నిన్న మా ఆస్థాన కాలర్ భారత గారు ఫోన్ చేసి ఒక విషయం చెప్పుకున్నారు. ఎందుకంటే పెద్ద హీరోలు అందరూ వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్ జోన్ లోకే వెళ్తున్నారు అని చెప్పి అడిగారు అన్నమాట. ఐ హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ థియరీ టు ఇట్. ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసిన ఎవరైనా ఒక ఒక అతను స్కూల్లో బాగా చదువుతున్నాడు అనుకోండి, సో తనంతా తన సొంతంగా ఓకే ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టకుండా ఎగ్జామ్ బాగా రాశాడు అనుకోండి, బట్ మిగతా వాడు రాసిన రేంజ్ లో రాశాడు అనుకోండి, అప్పుడు వాడిని ఏమంటాం, అరే వాడు ఎఫర్ట్ పెట్టాడురా, ఏనో ఏదో విధంగా మంచిగా మంచిగా ట్రై చేశాడు కదా అని అంటాం. ద సేమ్ కేస్ విత్ ఐ లాట్ ఆఫ్ హీరోస్ ఐ గెస్. ఇప్పుడు విజయదేవరకొండ సినిమా అట్ ద సేమ్ టైం నానిగారి ప్యారడైజ్ రెండు ఆల్మోస్ట్ వైలెన్స్ జోన్ లోనే ఉన్నాయి అని చెప్పి చెప్పారు. మై ఆన్సర్ టు ఇట్ ఇస్ లైక్ ఇప్పుడు ఆబ్వియస్లీ రణవల్లి స్టార్ట్ చేసినప్పుడు ప్యారడైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రెండు పక్క పక్కనే వస్తాయనైతే స్టార్ట్ చేసి ఉండరు. ఓకే, బట్ ఐ వుడ్ సే విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమా కూడా చేశాడు, కింగ్డమ్ కూడా ట్రై చేశాడు, రణవల్లి కూడా ట్రై చేస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ సినిమాలో మెయిన్ ఎమోషన్ ప్యాట్రియటిజం ఉన్నా మిగతాలో ఎంత బ్యాలెన్స్ లో ఉంటాయి, ప్యారడైజ్ లో ఎంత బ్యాలెన్స్ లో ఉంటాయి, రణవల్లిలో ఎంత బ్యాలెన్స్ ఉంటాయి, ఇంకా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఈవెన్ దో ఒకవేళ మోరల్లెస్ అంతే పోర్షన్ లో ఉన్నా కూడా ఇఫ్ ద కలర్ స్టాండ్స్ ఇన్ ఇట్స్ యునిక్ వే యూ షుడ్ యాక్చువల్లీ బీ ఫైన్ విత్ ఇట్. సో గుడ్ ఆర్ బ్యాడ్ చాలా మంది హీరోలు కన్నా కొంతమంది అట్లీస్ట్ ట్రై చేస్తున్నారన్న విషయంలో మనం చూడగలిగితే, ఇన్ఫాక్ట్ అందరూ మారుతున్నారు అనుకోండి, వేరే విషయం, మనం ట్రై చేస్తున్నారు అన్న జోన్ లో చూడగలిగితే ఐ థింక్ థింగ్స్ విల్ బి ఫార్ మోర్ బెటర్ ప్లేస్ అన్న ఫీలింగ్. అండ్ ఇయర్ సక్సెస్ రేట్ తో ఉన్న జోన్ లో సినిమాలు అన్ని బాగా ఆడాలి నేనైతే బలంగా కోరుకుంటున్నా. అండ్ యా, ఈ రోజు రిలీజ్ అయిన ఎపిక్ చూడండి, సార్ రేపు రిలీజ్ అయితే ఎపిక్ చూడండి, ఈ రోజు రిలీజ్ అయిన సర్దార్తో చూడండి, అండ్ మందాడి చూడండి, మా సుహాస్ బాయ్ ఇచ్చి పడేసి ఉంటాడు మందాడిలో. అండ్ యా, బ్యాక్ టు బ్యాక్ మీకోసం మంచి పాటలు వస్తున్నాయి, రేపు కలుద్దాం. వింటున్నాడండి రేడియో సురభి 107.9 HD3, దట్ ఇస్ నంబర్ వన్ రేడియో స్టేషన్, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
2: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి, అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్నెస్, ద ట్రెడిషన్ అండ్ ద జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలెండ్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com.

లక్ష్మి గారు సినిమా రంగానికి చెందిన వైవీరావు వై రుక్మిణి గారి దంపతులకు 1952 డిసెంబర్ 13 మద్రాసులో జన్మించారు. ఆమె తండ్రి వైవీరావు గారు నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు సినీ దర్శకులు, నటులు. ఆయన అనేక సాంఘిక విషయాలపై సినిమాలను నిర్మించారు. ఆమె తల్లి రుక్మిణి గారు తమిళ నటి. ఆమె అమ్మమ్మ నుంగంబాకం జానకి గారు కూడా నటే. కళాకారుల కుటుంబంలో జన్మించిన లక్ష్మి గారు 3వ తరం నటి. 15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో ప్రవేశించారు. అందం, అభినయం కలబోసిన నటి లక్ష్మి గారు. వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారు లక్ష్మి గారు జంటగా నటించిన సుపుత్రుడు చిత్రం నుండి కెవి మహదేవన్ గారి స్వరకల్పనలో, డాక్టర్ సి నారాయణరెడ్డి గారి రచనలో, ఘన్సాల మాస్టర్ గారు, సుశీల గారు పాడిన ఈ కృతజ్ఞతా గీతం మీకోసం.

మల్లెం రాజగోపాల్ గారు మరియు ప్రసిద్ధ రైటర్ జయకాంత్ గారు ఇద్దరు వచ్చి లక్ష్మి గారిని అడిగారట, మా చిత్రంలో నటిస్తారా అని. అప్పుడు ఎంత డబ్బిస్తారు అని అడిగారట లక్ష్మి గారు. అయితే డబ్బిస్తే నటిస్తావా అని తిరిగి ప్రశ్నించి 2,000 ఇస్తాము అన్నారట. 1968లో అంత డబ్బు అంటే మాటలు కాదు అనుకుని వెంటనే ఒప్పుకుని తమిళ చిత్రం చేశారట. అలా 15 వయసులో సినీ రంగంలో ప్రవేశించారు లక్ష్మి గారు. ఆ తర్వాత ఎస్వి రంగారావు గారు 1968లో భాంధవ్యాలు చిత్రం ద్వారా లక్ష్మి గారిని తెలుగు తెరకు పరిచయం చేశారు. అదే భాంధవ్యాలు చిత్రం నుండి హనుమంతరావు గారి సంగీతంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా ఘంటసాల గారు సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

బాలుగారు లక్ష్మి గారు జంటగా నటించిన మిథునం చిత్రం నుండి తనికెళ్ల భరణి గారు రచించగా, స్వర వీణాపాణి గారు సంగీతంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, స్వప్న గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: opinion leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
8: Yes.
7: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
9: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
9: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com.
10: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
11: లక్ష్మి గారు చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ గాని లాయర్ గాని అవ్వాలని అనుకునేవారట. దక్షిణ భారత సినీ ప్రపంచానికి అందిన మరో ఆణిముత్యం లక్ష్మి గారు. లక్ష్మి గారు రంగనాథ్ గారు జంటగా నటించిన పంతులమ్మ చిత్రం నుండి రాజన్ నాగేంద్ర గారి సంగీతంలో బాలు గారు పాడిన ఈ పాట మీకోసం.

మురారి చిత్రంలో లక్ష్మి గారు మహేష్ బాబు గారికి తల్లిగా నటించారు. సొనాలి బిందే తెలుగులో మొదటిసారిగా నటించిన మురారి చిత్రం నుండి మణిశర్మ గారి సంగీతంలో, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో, జిక్కి గారు స్నేత గారు పాడిన ఈ కళ్యాణ గీతం ఇప్పుడు విందాము.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు దేశంలో. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో అందాల నటి లక్ష్మీ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. జీవన తరంగాలు చిత్రంలో శోభన్ బాబు గారు వాణిశ్రీ గారులతో పోటీపడి నటించారు లక్ష్మి గారు. జేవి రాఘవులు గారి సంగీతంలో, సినారే గారి రచనలో ఎల్ఆర్ ఈశ్వరి గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత.

లక్ష్మి గారు శోభన్ బాబు గారి శాసన నటించిన ప్రేమమూర్తులు చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విన్నాము.

లక్ష్మి గారు తెలుగులోనే కాకుండా 1975లో విజయవంతమైన హిందీ చిత్రం జూలీలో ప్రధాన పాత్ర పోషించి నటిగా ప్రసిద్ది చెందారు. ఆ సినిమాలో తన నటనకు గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు. కోరుకున్న మొగుడు చిత్రం నుండి సత్యంగారి సుస్వరాల సంగీతంలో, వేటూరి గారి రచనలో, బాలుగారు సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

మల్లెపువ్వు చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో వేటూరి గారి రచనలో సుశీల గారు పాడిన మల్లెపువ్వు లాంటి ఈ గీతం ఇప్పుడు విందాము.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Istinamma vayanam putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ప్రేమమూర్తులు చిత్రం నుండి అద్భుతమైన సాహిత్యం అందించిన ఆరుద్ర గారి ఆణిముత్యం లాంటి గీతానికి స్వరాల కే చక్రవర్తి అయిన కె చక్రవర్తి గారు మధురమైన సంగీతం స్వరపర్చగా, శ్రీపతి పండితారుద్ధుల బాలసుబ్రహ్మణ్యం గారు, గాన కోకిల పి సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించిన ఈ పాటలో అందాల నటుడు శోభన్ బాబు గారు, నటి లక్ష్మీ గారి అభినయం వర్ణనాతీతం. అదే పాట ఇప్పుడు మనం ఇద్దాము.

1973 నాటి పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం ఏవిఎం ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించినది. ఇది తమిళ చిత్రం పుగుంత వీడు చిత్రానికి రీమేక్. ఈ చిత్రం మలయాళంలో సింధుగా తీశారు. నటి లక్ష్మి గారు మొత్తం 3 వర్షన్లలోనూ తన పాత్రను తిరిగి పోషించారు. సత్యం గారి సంగీతంలో ఎల్లారీశ్వరి గారు పాడిన ఈ డాక్టర్ సి నాగేండ్రెడ్డి గారి పాట మనం వినబోయే తర్వాత పాట.

బాబు చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో ఆచార్య ఆత్రేయ గారి రచనలో సుశీల గారు రమోనా గారు పాడిన ఈ పాట ఇప్పుడు విన్నాం.

ಅಯ್ಯ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో అందాల నటి లక్ష్మీ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. లక్ష్మీ గారు అద్భుతంగా నటించిన మల్లెపువ్వు చిత్రంలో చక్రవర్తి గారి స్వరకల్పనలో వీటూరి గారు రచించిన మల్లెపువ్వు లాంటి మధురమైన పాటని వాణి జయరాం గారి గళంలో ఇప్పుడు విన్నాము.

చిరంజీవి గారు, రామకృష్ణ గారు, రంభా గారులతో సమానంగా లక్ష్మిగారి నటించిన అల్లుడా మజాక చిత్రం నుండి కోటి గారి సంగీత సారథ్యంలో వేటూరి సుందరమూర్తి గారి రచనలో బాలుగారు చిత్రగారు పడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: అలాగే నాగేశ్వరరావు గారు, లక్ష్మీ గారు జంటగా నటించిన పల్లటూరి బావ చిత్రం నుండి టి చలపతిరావు గారి సంగీత దర్శకత్వంలో పి సుశీల గారు పాడిన ఈ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గీతం మీకు
1: నా ఫ్రెండ్స్ అందరినీ నా బర్త్డేకి పిలుద్దాం అనుకుంటున్నాను.
2: పిలువు, ఎంతమంది అయినా సరే. అయితే మన హోదాకు అంతస్తుకు తగ్గట్టు నీ పుట్టినరోజు ఘనంగా జరగాలి, ఎంత ఖర్చు అయినా సరే. చూడు, నీ స్టేట్స్ అందరూ బాగా చదువుకునే వాళ్ళు, మన పల్లెటూరి వంటలు వాళ్ళు నచ్చుతాయే లేదు. అందుకని బస్తీ నుంచి వంట వాళ్ళు పిలిపించు, నువ్వే దగ్గరుండి బాగా చేయించు. ఏ
1: బావా, ఒక్కొక్కప్పుడు మీరు పెద్ద పుల్లా భయపెడతారు, మరొకప్పుడు మేక పిల్ల అయిపోతారు. మిమ్మల్ని ఎలా అనుకోవాలో నాకు నిజంగా అర్థం కాదు.
2: ఏముంది, నువ్వు చల్లగా చూస్తే నేను మేకపిల్ల, కోపంగా చూస్తే పెద్ద పురి. అలా అనుకో.

0: 2012లో విడుదలైన సుప్రసిద్ధ తెలుగు రచయిత శ్రీ రమణ గారు దాదాపు 25 సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల కథకు తనికెళ్ల బండి గారు అందించిన చిత్రరూపమే మిథునం చిత్రం. ఇందులో శ్రీపతి పండిత ఆరాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
1: గారు
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: Go! నేను మీ చంద్రబోసుని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
11: చందు, మరి వండనా?
10: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
11: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
10: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
12: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
13: అనుదినమును కాఫీయే అసలు కి

ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంకోమకం త్రాగు గట్కాపి కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరీ ఫ్రెష్ కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిప్ప కుంసి

కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెల కొట్టు చున్నుర్గువు పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్టాగరిష్ఠులు భరిష్టాలలోనం గరిష్టంపుగా కాదు.

జూలీ చిత్రం తర్వాత లక్ష్మీ గారు మరే హిందీ చిత్రాల్లోనూ నటించక దక్షిణాది భాషలపైననే దృష్టి పెట్టారు. జూలీ చిత్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటుగా బెంగాలీ సినీ పాత్రికేయ సంఘం యొక్క సంవత్సరపు ఉత్కృష్ట నటనా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, లక్ష్మీ గారు జంటగా నటించిన సుపుత్రుడు చిత్రం నుండి కెవి మహాదేవన్ గారి స్వరకల్పనలో, ఆత్రేయ గారి రచనలో, ఘన్సాల మాస్టర్ గారు, సుశీల గారు పాడిన ఈ పాట మీకు సమ్

0: లక్ష్మీ గారు శోభన్ బాబు గారు జంటగా నటించిన బాబు చిత్రం నుండి చక్రవర్తి గారి స్వరకల్పనలో ఆత్రేయ గారి రచనలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత పాట.
1: ఎంత బాగుంది,
2: ఎంత

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో అందాల నటి లక్ష్మీ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. ఎస్వి రంగారావు గారు స్వంతగా ఎస్వీఆర్ ఫిలిం బ్యానర్స్ పై ఓడిటి సత్యనారాయణ గారు, పుట్ట వెంకట్రావు గారులతో కలిసి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం బాంధవ్యాలు అనుబంధాలకు, అన్యోన్యతకు, బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాలో తెలియజేసే చక్కటి కుటుంబ కథా చిత్రం బాంధవ్యాలు. 1967లో కమల్ బ్రదర్స్ వారు తమిళంలో నిర్మించిన కన్కండ దైవం అనే సినిమా దీనికి మాతృక. హనుమంతరావు గారి సంగీతంలో ఘన్సాల్ గారు, వసంత గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాం.

పలికితే వరహాలు రాలున పాడితే పగడాలు రాలున రాలితే అవి మూట కట్టి కలకాలం దాచుకోన.

అందరు దొంగలే చిత్రం నుండి కొసరాజు రాఘవయ్య చౌదరి గారి రచనలో, కేవీ మహాదేవన్ గారి సంగీతంలో, రామకృష్ణ గారు సుశీల గారు పాడిన ఈ పాట.

లక్ష్మి గారు రంగనాథ్ గారు జంటగా నటించిన పంతితమ్మ చిత్రం నుండి వేటూరి గారి కాలం నుండి జానవారగా రాజన్ నాగేంద్ర గారి సంగీత స్వరకల్పనలో సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

1977లో విడుదలైన తమిళ సినిమా శిలా నేరంగళిల్ శిలా మణితారాగల్ చిత్రంలో లక్ష్మిగారి నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుని, ఆ పురస్కారం తమిళ సినిమాకై అందుకున్న దక్షిణాదికి చెందిన తొలి నటి అయ్యారు లక్ష్మిగారు. లక్ష్మిగారు నటించిన దేవుడమ్మ చిత్రం నుండి సత్యం గారి సంగీతంలో, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి రచనలో బాలుగారు, సుశీల గారు, మోహన్ రాజు గారు పాడిన ఈ చెల్లి పాట మీరు వినబోయే తర్వాతి పాట.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
1: Gat 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: చలన చిత్రాల్లోనే కాకుండా నిజ జీవితంలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి రాణించారు లక్ష్మి గారు. అఖిలి నాగేశ్వరరావు గారు, లక్ష్మి గారు, వహీదా రెహమాన్ గారు నటించిన బంగారు కలలు చిత్రం నుండి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతంలో, దాశరథి గారి రచనలో, రామకృష్ణ గారు, సుశీల గారు పడిన ఈ పాట ఇప్పుడు విందాము.

లక్ష్మి గారు చంద్రమోహన్ గారు జంటగా నటించిన అమ్మాయిల శపథం చిత్రం నుండి విజయభాస్కర్ గారి సంగీతంలో, ఆత్రేయ గారి పదరచనలో, బాలు గారు వాణిజయరంగ్ గారు ఆలపించిన ఈ అపురూపమైన సరళ సాహితీ గీతం ఇప్పుడు విందాము.

లక్ష్మి గారు ఎంతో చక్కటి అభినయం కనపరిచిన బంగారు మనిషి చిత్రం నుండి దాసరథి కృష్ణమాచార్యుల గారి గీతానికి కెవి మహదేవన్ గారు సంగీతం స్వరపరచగా గాన కోకిల పి సుశీల గారు ఆలపించిన ఈ పాట ఇప్పుడు

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో అందాల నటి లక్ష్మీ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. కోడెనాగు చిత్రం నుండి పెండ్యాల వారి సంగీతంలో మల్లెమాల గారి రచనలో ఘన్సల మాస్టర్ గారు సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

0: చిత్రం ఏ భాషలో అయినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవటం లక్ష్మి గారి ప్రత్యేకత. అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు, లక్ష్మి గారు నటించిన కొడుకు కోడలు చిత్రం నుండి కెవి మహదేవన్ గారి సంగీతంలో, ఆత్రేయ గారి రచనలో ఘంటసాల గారు, సుశీల గారు పాడిన ఈ పాట మనం వినబోయే తరువాత.
1: నిమ్మకాయ పులుసు

0: ఏం తెలుసు?
1: ఓ బేబీ, 2019లో తెలుగులో వచ్చిన ఫ్యాంటసీ కామెడీ సినిమా. 2014లో కొరియన్ సినిమా మిస్ గ్రానీని తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో మిక్కీ జే మేయర్ గారి సంగీత దర్శకత్వంలో, లక్ష్మీ భూపాల గారి రచనలో, అనురాగ్ కులకర్ణి గారు పాడిన ఈ 70 ఏళ్ల బామ్మగా లక్ష్మి గారు 25 ఏళ్ల యువతిగా సమంతగా మారినప్పటి ఈ పాట మీకోసం.

0: చిన్నప్పుడు జయలలిత గారు లక్ష్మి గారు ఇద్దరు ఒకే స్కూల్లో చదివారట. సహజంగా అద్భుతంగా నటించే నటి లక్ష్మి గారు, ఎలాంటి రసాన్నైనా పండించగల నటి లక్ష్మి గారు. శోభన్ బాబు,
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry

0: 93.9 FM HD3. IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
5: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
4: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

పల్లెటూరి బావా చిత్రం నుండి ఆత్రేయ గారి రచనలో తాతినేని చలపతిరావు గారి సంగీతంలో ఘన్సల్ గారు పాడిన ఈ లక్ష్మి గారు అక్కినేని నాగేశ్వరరావు గారి మధ్య చిత్రీకరించిన పాట ఇప్పుడు

పంతులమ్మ చిత్రం నుండి వేటూరి గారి రచనలో, రాజన్ నాగేంద్ర గారి సంగీతంలో సుశీల గారు బాలు గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: ఓడిన వాళ్లకు వేద్దాం వాడిపోయిన దండలు, ఓడిన వాళ్లకు వేద్దాం వాడిపోయిన దండలు, పక్కన అరిచిన వాళ్లకు నెత్తిన సున్నపు కుండలు.
1: గోయినా

0: అయ్యో పచ్చ నోట్లు కూడా తెచ్చి పంచాలయ్యో బావు కేక వేసుకుంటూ
1: తిరిగాలయ్యో
0: గాడిద కన్నులు బాగా
1: తిన్నారయ్యో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో అందాల నటి లక్ష్మీ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. ఓ బేబీ చిత్రం నుండి మిక్కీ జే మేయర్ గారి సంగీత దర్శకత్వంలో భాస్కర్ భట్ల గారి రచనలో నూతన్ మోహన్ గారు పాడిన ఈ పాట

పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం నుండి సత్యం గారి సంగీతంలో చిత్రంలో కథానాయికగా లక్ష్మి గారి పాత్రకి అనుగుణంగా పాటని రచించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. భావగర్భితంగా బాలు గారు పాడిన అదే పాటని మనం ఇప్పుడు విందాము.

తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషలలో 400కు పైగా చిత్రాలలో నటించిన లక్ష్మి గారు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని, 9 ఫిల్మ్ఫేర్ అవార్డులను, 3 నంది పురస్కారాలను అందుకున్నారు. రాగదీపం చిత్రం నుండి వేటూరి గారి రచనలో, చక్రవర్తి గారి సంగీతంలో బాలుగారు, సుశీల్ గారు పాడిన ఈ పాట మీకోసం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్.
6: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
6: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
6: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
9: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింత సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

Vintanaru Musically Yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi. So last time aithe Praveen anna cheppinatvanti bolladanni vishayalu part 1 lo vintu enjoy chesaru kada, naa kuda chaala aanandanga anipinchindi. Kaani ee roju marinni aasaktikaramaina vishayalu inka chitra vichitravainatvanti aatalu feeklu cheyinchabothunnanu. Praveen anna kosam kaasta gattigane plan chesaru. Enduko ante నవరస భరితమైన సంగీతం మాత్రమే కాదండోయ్, చాలా చాలా అద్భుతమైనటువంటి మిమిక్రీ కూడా తను చేయగలడు కాబట్టి. సో బాలు గారు ప్రవీణ్ అన్నని కోపగించుకున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అది ఈ ఎపిసోడ్ లోనే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం తన ఓన్ కాంపోజిషన్స్ లో వచ్చినటువంటి డివోషనల్ ఆల్బమ్స్ గురించి, దాంతో పాటుగా తనకి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చి కాస్త ఇరకాటంలో పెట్టి మరీ పాడించారు. ఇంతకీ ఆ సిచ్యువేషన్స్ ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా? నాకు కూడా అలానే ఉంది బాస్. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ డూ స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ దిస్ బిగ్ మ్యూజికల్ యువర్స్ మీ జేస్. స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్ యువర్స్ విత్ మీ జేస్వీ.

0: నిన్ను తాకును వలపుల శరముగా.
1: ఈ సాంగ్స్ అంటే కంపోజ్ చేయాలి అని ఎప్పుడు నీకు అనిపించింది? చిన్నప్పటి నుంచి ఇది నీ కలగా ఉంది అని
2: అన్నావు,
1: కానీ దీనికి కొంచెం టైం పట్టుంటుంది కదా?
2: చాలా టైం పట్టింది.
1: ఎలా అంటే దీనికి నిన్ను ప్రేరేపించిన ఇన్సిడెంట్స్ ఏంటి ఈ పాటలు కంపోజ్ చేయడానికి?
2: 2019 లో నేను అప్పటి వరకు నేను పెద్ద యూట్యూబ్ అసలు వాడింది లేదు. అసలు జస్ట్ యూట్యూబ్ అసలు ఎలా స్టార్ట్ చేశానంటే నా ఫోన్ లో మెమరీ అయిపోతుంది అని చెప్పేసి అందులో ఉన్న వీడియోని యూట్యూబ్ లోకి ఎక్కించామంటే అనమాట, ఎవరైనా అడిగినప్పుడు వెంటనే చూపించడానికి. అలా నేను ఆ వీడియోస్ ఆ యూట్యూబ్ లో పెడుతూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతా ఉన్నారు అందులో. అసలు కనీసం ప్రమోషన్ కూడా చేయలేదు అసలు ఆ యూట్యూబ్ ఛానల్ కి. ఇప్పుడు దాదాపు ఒక 50K సబ్స్క్రైబర్స్ దాటేశారు యూట్యూబ్ ఛానల్ లో. అంటే అసలు ప్రమోషన్ పైసా ఖర్చు పెట్టలేదు దాని మీద. 2019 లో నేను ఒకసారి ఎవరో కథను నాకు మెసేజ్ పెట్టారనమాట, ఏమని మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది చూసారా, మీరు సబ్స్క్రైబర్స్ చూసుకున్నారంటే కనీసం అందులో యూట్యూబ్ అంటే పెద్ద నాలెడ్జ్ కూడా లేదు నాకు. అప్పుడు నేను పోయి చూసుకుంటే ఓకే బాగా సబ్స్క్రైబర్స్ బాగా దీనికి కౌంట్ అవుతున్నారు, గ్రో అప్ అవుతున్నారు, ఓకే మనం చేద్దాం ఇందులో. చిన్నప్పటి నుంచి మనకు ఒక ఇష్టం ఉంది కదా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలని, దానికి తోడు మనకి మైకేల్ జాక్సన్ అంటే విపరీతమైన అభిమానం. సరే ఆ స్టైల్లో చేస్తే ఇక్కడికి సక్సెస్ అవుతాం లేదు తెలియదు, కానీ మన స్టైల్లో చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ రెట్రో కాన్సెప్ట్ తోటి పాట స్టార్ట్ చేశాను అనమాట. అది నిజంగా జనాలందరూ బలి చూశారు అసలు, అప్పట్లో విపరీతంగా దాన్ని మంచిగా ఆదరించారు. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి 2019 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాను. డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాను.
3: Stay tuned to beautiful show, musically yours with me, JSV.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పి, బ్రాట్ యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి.
1: అండ్ అనయ్య, ఇప్పుడు కొంచెం అలాగా ఈ మ్యూజికల్ జర్నీ నుంచి కూసంత డైవర్ట్ తీసుకుని నువ్వు ఫారెన్ టూర్స్ వెళ్ళావు కదా, సో మధ్యలో ఎంతో మంది సెలబ్రిటీస్ తో కలిసి వెళ్లిన సందర్భాలు, ఆ ఫ్లైట్ లో ఆ జర్నీలో జరిగిన చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏంటి నీకు ఇప్పటికీ గుర్తుండిపోయి? అంటే బాలు గారితో చాలా షోస్ కి వెళ్ళాం, ఇంకా జయసాస్ గారితో, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా షోస్ చేశాం. ఆఫ్ స్క్రీన్ కాకుండా, ఐ మీన్ ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ జరిగినటువంటి చిలికి పనులు ఇప్పటికీ నీకు గుర్తుండిపోయినవి?
2: 2012 లో ఫస్ట్ టైం నేను 4G అంటున్నాను, 3G మొబైల్, ఐ మీన్ ఏమంటారు, టచ్ ఫోన్ కొన్నాను అనమాట, సామ్సంగ్ డియోస్. ఇంకా నాకు అదే
0: అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్, యు నో వి ఆర్ రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరిక 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3 అమెరికా.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పి, బ్రాట్ యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి.
1: తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎలా అంటే ఏంటది, బ్రిస్బెన్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను. నేను ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే అక్కడికి ఒక గర్ల్, ఒక అమ్మాయి, రష్యన్ ఒక అమ్మాయి వచ్చింది. రష్యన్ సంథింగ్ రష్యన్ అనుకుంటా. ఆ అమ్మాయికి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత, అంటే ప్రోగ్రామ్ మధ్యలో కాక్టైల్ పార్టీస్ ఉంటాయి కొంచెం అక్కడ, సరదాగా నన్ను అమ్మాయి అప్పటికే అన్ని పాటలు మంచి ఊపు సాంగ్స్ పాడుతున్నాను అనమాట. పాడుతుంటే అమ్మాయి వేసేసి చిక్ డాన్సులు చేస్తా ఉంది. అంత అయిపోయింది, ఎవరో వచ్చి నన్ను సరే ఇన్ని పాటలు పాడారు మాకు మాత్రం అది ఓంకార నాదాలు కావాలి మాకు, మీరు పడుతూ దిగలో పాడింది ఏంది మీరు సార్, ఇక్కడ స్టార్ట్ అయిపోయింది పార్టీ స్టార్ట్ ఓంకార నాదాలు ఏం సార్. లేదు లేదు లేదు, పాట తీరాల్సింది ఆ పాట, కనీసం సగమైన పాడాల్సింది అన్నమాట. అప్పటి వరకు అమ్మాయి డాన్స్ చేస్తున్నాం, ఇలా డాన్స్ చేస్తున్నా అమ్మాయి, నేను ఓంకార నాదాలు పాడుతున్నాను, దానికి కూడా సేమ్ అలాగే డాన్స్ చేస్తుంది అనమాట. నాకు పాడుతున్న సేపు నేను నవ్వుతానే ఉన్నాను అనమాట. ఫైనల్ గా అసలు ఎలా అంటే నేను బాత్రూమ్ లోకి వెళ్ళి గట్టిగా అని గట్టిగా నవ్వుకున్నాను అనమాట నేను.
2: యాక్చువల్గా మనం ఫారిన్ కంట్రీస్ టూర్ అయినప్పుడు ఇండియన్ ఫుడ్ మిస్ అయిపోతాం. అఫ్కోర్స్ మంచి భోజన ప్రియుడు కాబట్టి అక్కడ ఇండియన్ ఫుడ్ ఎప్పుడన్నా, అంటే మనకి హోస్టింగ్ వాళ్ళు ఉంటారు కదా, మనం వాళ్ళ ఇంట్లో ఉంటాం, అక్కడ ఇండియన్ ఫుడ్ దొరికినప్పుడు లేదా బాగా ప్రోగ్రామ్స్ చేసి ఇక రిటర్న్ ఇండియా వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు ఆ ఫ్లైట్ లో రేపు ఇంటికి వెళ్లి ఆవకాయ ఉసిరికాయ పచ్చడి తినాలరా అనే మూమెంట్ వచ్చినప్పుడు ఈ కాన్వర్సేషన్స్ ఎలా ఉండే ఫుడ్ గురించి, బాలు గారితో గాని లేకపోతే ఇంకా ఇతర సింగర్స్ తో గాని లేదా మన బ్యాచ్ తో గాని?
1: బేసిక్ గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇతర దేశాలు వెళ్ళినప్పుడు, అంటే ఇండియాలో ఉన్నప్పుడు నేను ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తాను, కానీ ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కొంచెం అడ్జస్టబుల్ గానే ఉంటాను. ఏ టైం కి ఏదో పిజ్జాలు ఏదో ఒకటి దొరుకుతుంది అక్కడ, సబ్వేలు ఏదో ఒకటి బ్రెడ్ ముక్క ఏదో తినడం, ప్రోగ్రామ్ చేసుకోవడం, ఇలా ఉంటది అనమాట. కానీ ఒక సందర్భంలో మాత్రం నేను ఫుడ్ నాకు టైం కి భోజనం అనేది నాకు రూమ్ కి రాక నేను చాలా ఇబ్బంది పడిన సందర్భం ఉంది. ఆ రోజంతా నేను వాటర్ ఇన్ రూమ్ లో వాటర్ బాటిల్స్ ఉంటే వాటర్ బాటిల్స్ తాగే ఉండాల్సి వచ్చింది అనమాట. పాపం ఆ ప్రోగ్రామ్ చేసే అతనికి ఒక సంథింగ్ ఏదో అవడం వల్ల సీరియస్ సంథింగ్ ఏదో ఆయన హాస్పిటలైజ్ అవడం వల్ల పాపం మమ్మల్ని ఫుడ్ టేక్ కేర్ చేసేటువంటి రాలేదనమాట. నేను ఆ హోటల్లో నేను అక్కడ ఒక్కడనే ఉన్నాను అనమాట. సో నాకు ఫుడ్ సరైన ఆ టైంకి అందలేదు. అట్ ది సేమ్ టైం నేను నా ఫోన్ కూడా పనిచేయలేదు అనమాట. సో అలా ఆ రోజంతా నేను 24 hours నేను వాటర్ తాగుతూనే ఉండిపోయాను. అదొక చేతి అనుభవం ఫుడ్ విషయంలో పట్టుతారమ్మా. సో రోజు నేను ఇంకా ఇట్స్ ఓకే, మనం
2: అడ్జస్ట్ అయిపోతాం,
1: అంతే అడ్జస్ట్ అయిపోతా ఉంటాం.
0: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యోర్స్ విత్ మీ జేఎస్వీ.

0: Kajinaru Musically Yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: What's your favorite place?
2: My favorite place, USA.
1: USA, na?
2: America. America is my favorite place. Enno desal dirigana, no? And one more thing, Burma, Myanmar. Myanmar also my favorite place. Ikkada oka vishayam cheppali. Oka famous singer, oka pramukhamaina singer natho paatu okaru aa program ku vachindi. ఆ అమ్మాయి వచ్చేసి ఒక మేము ఒక బర్మియన్ రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ ఆ అమ్మాయి పర్స్ మర్చిపోయింది.
1: ఓకే,
2: ఒక ఒక ఇలా ఒక ఊకేటువంటి ఒక ఉయ్యాల్లో కూర్చొని అమ్మాయి అలాగా పర్స్ పెట్టేసి మర్చిపోయి మాతో పాటు రూమ్ కి వచ్చేసింది అన్నమాట. ఈ డోంట్ బిలీవ్, 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి నా పర్స్ పోయిందని రియలైజ్ అయ్యి అమ్మాయి

0: నిజంగా గ్రేట్ గ్రేట్ పీపుల్ రియల్లీ వాళ్ళు. దట్ మీన్స్ యా
1: గ్రేట్. అండ్ వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్?
0: వైట్. వైట్ ఈస్ మై ఫేవరెట్ కలర్.
1: వైట్ ఈస్ యువర్. బాలు గారు కాకుండా మీ ఫేవరెట్ సింగర్ ఎవరు?
0: బాలు గారు నాకు ఫేవరెట్ సింగర్ యేస్ దాస్ గారు.
1: ఓకే. ఈ జనరేషన్ లో?
0: ఈ జనరేషన్ లో గీతా మాధురి.
1: ఓకే. ఫిమేల్ సింగర్స్ లో?
0: ఫిమేల్ సింగర్ అని కాదు, అందరు సింగర్స్.
1: ఈ జనరేషన్ లో గీతా మాధురి.
0: గీతా మాధురి మై ఫేవరెట్ సింగర్. ఎందుకంటే అమ్మాయితో నేను ఏ షో చేసినా కూడా మా ఇద్దరి మీద ఒక ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ షీఈస్ వండర్ఫుల్ వండర్ఫుల్ పర్సన్. మానసికంగా వ్యక్తిత్వం పరంగా కూడా చాలా మంచి, అంటే అందరూ నాకు మంచి స్నేహితులే, అందరూ నాకు మంచి ఫ్రెండ్సే. కానీ గీతామాధురి అనే అమ్మాయితో నేను ఎక్కువ షోస్ చేశాను కాబట్టి ఆ అమ్మాయితో నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ స్నేహం అనేది ఉందన్నమాట. ఆ అమ్మాయితో ఎప్పుడు కలిసి పాడినా కానీ ఒక ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఒక సందర్భం
1: పాడిన సాంగ్ అంటే హిట్ సాంగ్ ఉంటుంది కదా, ప్రవీణ్ గీతా మాధురి వచ్చారంటే ఒక హిట్ సాంగ్ కంపల్సరీగా. ఈ పాట పాడకుండా మన షో అవ్వదు గీతా అక్క అని చెప్పిన ఇది.
0: అదే అదేంటది, ఇది యమహో నియమ యమాంతం అనే సాంగ్. అది మేమిద్దరం ఎప్పుడు పాడినా కానీ చాలా బాగా పాడతాము. అండ్ నేను చేసేటువంటి స్టేజ్ పైన చేసేటువంటి కోతి పనులకి అమ్మాయి ఒక సందర్భంలో అసలు పాట అంతా అసలు పాట పాడలేదు, అసలు అమ్మాయి నవ్వుతూనే ఉండిపోయింది ఒకరోజు.
1: పాట ఏంటి
0: అది? పక్కా లోకల్ పక్కా లోకల్ పక్కా కదా. నేను ఎందుకేంటి అని మధ్యలో
1: వస్తుంది
0: అనమాట. నేను వచ్చిన 4 సార్లు 4 హీరోల్ని ఇన్వైట్ చేసేవాడు అనమాట. ఎందుకేవిడు గీతా మాధురి అలా సైలెంట్ గా ఉంటావేంటి, పాడు మరి అని ఇలా. ఎందుకేవిడు గీతా మాధురి కబార్, ఎందుకేమిటి గీతా మాధురి, ఎందుకేమిటి గీతా మాధురి, ఇలాగా చేసే లోపల ఆ అమ్మాయి అసలు కంప్లీట్ గా
1: పక్కలే ఇంకా రాదు కదా,
0: ఇంకా రాదన్న అంటే అమ్మాయి ఇంకా నవ్వుతూనే నవ్వుతానే ఉండింది అనమాట.
1: మామూలుగానే గీతాక బంచ్ ఆఫ్ ఎనర్జీ.
0: అవును అవును. మేమిద్దరం కలిసి ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కూడా ప్రోగ్రామ్ భలే ఫన్ జనరేట్ అవటం అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను చాలా ఎనర్జెటిక్ గా ఉంటాను స్టేజ్ పైన, ఆ అమ్మాయి కూడా అసలు వన్ ఉమెన్ ఆర్మీ అమ్మాయి.
1: వన్ ఉమెన్ ఆర్మీ.
2: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్ యువర్స్ విత్ మీ జేస్వీ.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Vinchinaru musically yours with me, JSP. Brought to you by Kathanika Media in association with Radio Surabhi.
5: Singer kaakunda undunte Praveen. Emayyavar.
6: Manchi cricketer ayyunda onane. I love cricket. Naaku Virendra Sehwag ante chaala ishtam. Ayana asala ఫుట్ వర్క్ అనేది చాలా తక్కువ వీరేంద్ర సెహ్వాగ్కి. క్రీజ్ లో ఉండే సిక్సర్లు, ఫోర్లు కొడతానమాట. అండ్ బ్యాటింగ్ స్టైల్ కూడా ఎలా ఉంటుందంటే, ఎప్పుడు హాఫ్ షాట్స్ కొట్టినా కూడా, అండ్ కవర్ డ్రైవ్ చేసినా కూడా, లేకపోతే ఫ్రంట్ ఫుట్ వేసి అంటే ఖచ్చితంగా సిక్స్ అనమాట. ఇంకా లైక్ డామ్ ష్యూర్. అలా నాకు ఎలా అంటే, ముల్తాన్ టెస్ట్ ఆయన కొట్టినటువంటి 319 అనేది నా లైఫ్ లో మర్చిపోలేను. నేను ఆ చూసిన ఆ ఇన్నింగ్స్, టెస్ట్ సిరీస్, ఆయన చేసిన ఇన్నింగ్స్ నిజంగా అమేజింగ్. ఆ మ్యాచ్ అలా గుర్తుండిపోయింది అనమాట నాకు. సో నాకు అలా అక్కడి నుంచి నాకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆడాలి అని చెప్పేసి. కానీ మ్యూజిక్ అయితే ఎప్పుడైతే నేను సీరియస్ గా తీసుకున్నానో, క్రికెట్ అనేది ఇంకా సెకండరీ కూడా కాదు, లైట్ అయిపోయింది. మ్యాచ్లు అయితే చూస్తా ఉంటాను. నాకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం, కానీ సచిన్ టెండూల్కర్ కన్నా కూడా నాకు వీరేంద్ర సెహ్వాగ్ అంటే చాలా ఇష్టం. అసలు
5: ఇప్పుడు నీకు చిన్న టాస్క్
6: ఏంటది,
5: బాగా సూపర్ హిట్ అయిన సాంగ్ ని ఏదైనా నీకు నచ్చిన పాట ఒకటి పాడవా, నీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా. ఈ పాటలేందే ప్రవీణ్ ప్రోగ్రామ్ అవ్వదు, అలాంటి ఒక మంచి మాస్ మెంబర్ గానే నీకు నచ్చిన సాంగ్, ఇప్పటి పాటైనా అప్పటి పాటైనా.

ఏం పాడాలి? ఇదే పాట ఏడుపొచ్చేలా పాడాలి, సాడ్ ఎమోషన్ లో పాడాలి. మంచి ఎనర్జెటిక్ సాంగ్ కదా ఇది, దీన్ని ఏడుస్తూ పాడాలి, ఏడిపించాలి మా అందరిలో, ఏడుపు రావాలి కందుకుని.

0: Injunaru Musically Yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: Mutyalu Vastava song, comedy song, kada? Dani, oka manchi romantic feel lo padali. Ante like, Sapna Venu Vedo, Sangeeta Mala Pinche, aa flavor kavali. కానీ అల్లు రామలింగే గారు మిమిక్ గొంతుతోనే ఆ ఫ్లేవర్ ట్రై చేయి ఇఫ్ పాసిబుల్.
2: ఓకే, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశి రాయుడు రావే వయ్యారీ లాల్లా. ఇది కదా, దీన్ని మనం

0: So new songs అన్నమాట on the way. అసలు ముచ్చాలు వస్తావా, ఆ ఫస్ట్ ఫ్లేవర్ వింటే ఇది ముచ్చాలు వస్తావు కదా అనిపిస్తుంది, బట్ ఇది వింటే ఇదేదో కొత్తగా కొత్త సాంగ్ లాగా ఉంది. ఆసమ్ ఆసమ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
1: ప్రయోగాలు చేస్తున్నావు వైష్ణవి.
2: Stay tuned to Beautiful Show, Musically Yours with me, JSV.

0: Vinchitaru Musically Yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: చివరిగా ఒకటే ప్రయోగం, ప్లీజ్. నేను కొన్ని మాటలు ఇస్తాను, నీకు ఇష్టమైన ప్రాసక్తితోడు కూడిన మాటలు.
2: ఓకే,
1: నోట్ చేసుకో. వలపు,
2: ఓకే,
1: తలపు,
2: తలపు,
1: మలుపు,
2: మలుపు,
1: మైమరపు,
2: మైమరపు,
1: సదా
2: సదా,
1: నీ జతగా,
2: నీ జతగా.
1: ఈ వర్డ్స్ యూజ్ చేసి ఏదైనా ఒక ట్యూన్ లో, ఇప్పటికిప్పుడు నీ మైండ్ లో రన్ అవుతున్న ట్యూన్ లో ఎనీ ఎమోషన్, ఒక సాంగ్ ఆన్ స్పాట్ కాంపోజిషన్ విత్ ప్రవీణ్ కుమార్.
3: నీ వలపును చూసి

0: Mahadev, that is Praveen Kumar. That is Praveen Kumar. Awesome. Thank you so much. జనా ఐ థింక్ అంటే నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉండొచ్చేమో
1: కానీ స్పెషల్ ఇంటర్వ్యూ బాబోయ్, అసలు ఏమన్నా అడిగావో హెడ్స్ ఆఫ్ టు యూ మ్యాన్ బాబోయ్, అసలు సూపర్. అసలు నువ్వు అసలు ఇన్ని కొన్ని నా యూట్యూబ్ ఛానల్ లో సింగర్ ప్రవీణ్ కుమార్ కుప్పల్ అని కొడితే ఒక 400 ఇంటర్వ్యూలు వస్తాయి. దిస్ ఈస్ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: ఎవరు అడిగినటువంటి ప్రశ్నలు, ఎవరు నా చేత చేయించినటువంటి ఫీట్లు చేయించాను నిజంగా.
0: అంటే ప్రవీణ్ అన్న అంటే ఒక స్పెషల్ ఎమోషన్ నాకు యాజ్ అ పర్సన్, పర్సనల్ గా కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్. అండ్ యాజ్ వెల్ యాజ్ నీతో కలిసి పాడిన ప్రతి పాట స్టిల్ నాకు చెరిషబుల్. అలాంటిది నేను మా అన్నతో ఇంటర్వ్యూ చేస్తే అట్లు అట్లా ఉండాలి, అట్లా ఉంటది మనతో
1: అనిపించాలి. నాకు నీ సింగింగ్ అంటే నాకు ఐ లవ్ యువర్ సింగింగ్. ఎప్పుడు పాడుతున్నా గానీ నాకు ఒక నీ అంటే టు బి ఫ్రాంక్, నువ్వు ఎప్పుడు పాడుతున్నా గానీ నాకు నిన్ను ఒక లెజెండ్ లా చూస్తాను నేను. ఎందుకంటే నీ వాయిస్ కావచ్చు, భగవంతుడు చాలా తక్కువ మందికి అటువంటి గాత్రం ఇస్తాడు. అంటే పాడ అసలు ఆ కల్చర్, వాయిస్ కల్చర్ అన్నది ఆ కల్చర్. నువ్వు ఏ పాట పాడినా గానీ ఒక అది ఒక ఎలా ఉంటది అంటే ఒక ఏదో ఒక ఏదో ఏంటిది ఒక ఫిల్మ్ సాంగ్ అన్నట్టుంది అది. మా నువ్వు ఏదన్నా చిన్న మాటతో కూడిన పాట పాడినా ఇది ఫిల్మ్ సాంగ్ అంటే నీ వాయిస్ అలా మెస్మరైజ్ చేస్తుంది అనమాట.
2: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ, బ్రాట్ టు యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి. స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ. Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్.
3: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
10: పిచ్చి చందు, స్వదేశం మీకు ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: Vintunaru musically yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: But malli innella tharo dadapu 14 ella 12 ella
2: on 12 ella
1: tharavata malli 12 ella endu malli 12 ella tharavata nenu ninnu manna program la kalsanu chudangalani asalu aashcharyapoyanu asalu ante ఈ గ్యాప్ లో నేను ఒక పాట కావాలో విన్నాను ఇది మాత్రం. అదేంటి, అది ఎలా అంటే కమలాకర్ గారు చేసినటువంటి సాంగ్,
2: ప్రేమాంబరి
1: సాంగ్. నువ్వు అసలు కంప్లీట్ గా ఎలా అంటే అసలు గమకాలు అవన్నీ కూడా అసలు ఎంత అద్భుతంగా పాడావు. అసలు ఒరిజినల్ లో లేని గమకాలు
2: పాడావు. కన్నడ వర్షన్ నేను పాడి ఉండాల్సింది. అది సమద్ అంటే లైక్ నాకు ఒక షూట్ ఉండడం వల్ల సార్ కి డేట్స్ క్లాష్ వచ్చాయి. సో అందుకని హొసన్న మినిస్ట్రీస్ వాళ్ళు నేను ఇది కవర్ సరే అడిగారు చేయమని. సో హీ గేవ్ మీ ద థింగ్స్. ప్రేమామృతి పాడిన తర్వాత హీ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. అలా ఈ వేసారిన నా వర్షన్ నేను ఎలా పాడాలి అంటే హౌ టు మేక్ మై సెల్ఫ్ ఇన్ టు దట్ అని చెప్పి అది అలా ప్రెసెంట్
1: చేస్తాను. అది నాకు చాలా ఇష్టమైన పాట. నీ వాయిస్ లో అంటే అప్పటివరకు నేను ఒరిజినల్ సాంగ్ వినలేదు. నీ పాట విన్న తర్వాత నేను ఒరిజినల్ సాంగ్ విన్నాను.
2: థ్యాంక్ యూ.
1: అసలు చాలా ఇంప్రూవైజ్ చేసా పాటను. అసలు ఒరిజినల్ సాంగ్ కన్నా కూడా కంప్లీట్ ఇంప్రూవైజేషన్. అసలు

0: Yashadaru, musically yours with me, JSP. Brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: ఏం అసలు ఎవ్రీ ప్రతి సంవత్సరం నీ వాయిస్ లో ఒక కొత్తదనం కనిపిస్తా ఉంది.
2: ఈ
1: నిజంగా 12 ఇయర్స్ ముందు నీ వాయిస్ కి అంటే అప్పుడున్న టైంలో అప్పుడు అంత బెస్ట్ ఇచ్చావు. ఈ 12 ఏళ్లలో నీ వాయిస్ ఎలా మారిపోయిందంటే అసలు అమేజింగ్. అసలు నువ్వు ఏది పాడినా కానీ అమృతంలా వినిపిస్తుంది. నాకు బేసిక్ గా ఈ కల్చర్ వాయిస్ అంటే చాలా ఇష్టం నాకు.
2: థ్యాంక్ యూ అన్నయ్య.
1: అటువంటి అసలు నేను ఒక వీడియో కూడా చూసాను, తమిళ్లో కూడా పాడావు కదా, తమిళ్ రియాలిటీ షో కూడా వెళ్ళావు నువ్వు.
2: తమిళ్ సరిగమ్మ.
1: నాకెవరు షేర్ చేశారంటేది మోహన్ బాబు అని చెప్పేసి నా ఫ్రెండ్ డాన్సర్ అతను.
2: ఓకే.
1: అసలు మనకి సంగీత మహాయుద్ధంలో మన
2: పరిచయం
1: అతను నాకు భయ్యా మీతో అప్పట్లో పాడిన అమ్మాయి పంపిస్తే నాకు నేను చూసి ఆశ్చర్యపోయాను. ఏంటిది నేను మళ్ళీ ఫేస్ చూడకుండా ఇలా పెట్టి ఏదైనా చిత్రమ్మ వాడుతున్నా అని చెప్పి
2: అది ఇదిదానా
1: ఏమి అనుకుని అసలు నేను ఆశ్చర్యపోయాను. నిజంగా అసలు
2: అది యాక్చువల్ ఆ సాంగ్ అంటే నాకు బేసికల్ గా తమిళ సాంగ్స్ ఎక్కువ రావు. నేను నేర్చుకునేది 4 పాటలు.
1: తమిళ వచ్చు కదా?
2: వచ్చు, కొంచెం వచ్చు. అమ్మకి తమిళ బాగా
1: అమ్మ తమిళ మాట్లాడతాను.
2: నేను అప్పట్లో అంటే ఇది ఒక ట్రయల్ వేద్దామని చెప్పి అనుకుంటుంటే ఇది సెలెక్షన్స్ వచ్చాయి. అనిరుద్ధ్ నాకు పంపించాడు వెళ్ళు బాగుంటుంది అంటే సరే ఒక వీడియో పెడదామని. అప్పుడు నేను పాడిన పాట ఇది సన్నజాజీ పడక, రెండోది ఇది.

0: ఐ వాస్ జస్ట్ లైక్ జంపింగ్.
1: సూపర్ గా అసలు ఆయన గ్రేట్.
0: తనకు వచ్చిన కాంప్లిమెంట్ కూడా అదే
1: జీన్స్ శ్రీనివాస్ గారు. అది మొత్తం నేను పాట అంతా చూసాను. నాకు ఒకసారి మా కళ్ళ ముందు చిత్ర గారు పాడుతున్న ఫీలింగ్ కలిగిందమ్మా అని చెప్పి అన్నారు కదా అసలు ఆయన. అది నిజంగా గ్రేట్ అసలు.
2: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యువర్స్ విత్ మీ జే.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Istinamma vayanam, putzukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: Vinchinaru musically yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
5: Jaisdas garu, Vijayasdas garu, Madhu Balakrishnan.
6: అవును,
5: ముగ్గురువి ఒకే టింబర్. అసలు ముగ్గురు ఒకళ్ళ పాడినా ముందు జయదాస్ గారు పాడుతున్నారా లేదా మధు బాలకృష్ణన్ గారు పాడుతున్నారా అనిపిస్తుంది.
6: అసలు అంతగా ఉంటుందో నిజంగా. నాకు ఫస్ట్ ఇది శరణములేనం ఇతి, అది నేను ఫస్ట్ అసలు నేను వారధి కట్టిన వరదా వరదా వరదా నీ దివ్య. ఎవరబ్బా ఇతను, ఏంటి విజయదాస్ గారిని తీసుకొచ్చి పాడితే, లేకపోతే జయదాస్ గారిని ఏమన్నా లైట్ గా ఏమన్నా వాయిస్ మెలడైనేసి కొట్టారా అని చెప్పి అనుకున్నా. కానీ చూస్తే మధు బాలకృష్ణన్ వాయిస్ అసలు ఆయన. కలై కన్నానులే, కలై కన్నానులే, కలై కన్నానులే.
5: అలా అది అదొక స్పెసిఫిక్ టింబర్ అది. ఇప్పుడు నాకైతే ఆయన వినిపించలేదు.
6: బేసిక్ గా నేను కొంచెం ఆ మిమిక్రీ ఉంటుంది, డెఫినెట్ గా నేను మిమిక్రీ చేస్తాను.
5: అది యునో దట్ ఈస్ అ స్పెషల్ పార్ట్ ఇన్ యూ.
6: యా, డెఫినెట్ గా.
5: వాళ్ళ గారు కూడా ఎంతో మంది హీరోస్ కి వాళ్ళకి తగ్గట్టుగా అనుసరించి పాడేవారు. దట్ మేడ్ హిమ్ స్టాండ్ నంబర్ వన్. ఆ లక్షణం నీలో కూడా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ లో లేకపోవచ్చేమో గానీ, బట్ ఈ జనరేషన్ లో నీలాంటి సింగర్ మాత్రం ఒక గోల్డ్, ఒక గోల్డెన్ ఛాంప్.
6: థ్యాంక్ యూ సో మచ్.
1: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యోర్స్ విత్ మీ జేస్వీ.

0: Vintanaru Musically Yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: Basically, నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. మిమిక్రీ నేను మామూలుగా ఏదైనా పాట పాడుతున్నప్పుడు కూడా, పాడుతూ తీగలు పాడినప్పుడు కూడా ఒక గాడిద గొంతు ఉంటుంది అనమాట. అది ఆ పాట పాడుతూ గాడిద గొంతు అరవాలన్నమాట. పాట మధ్యలో మళ్ళీ ఆ టెంపోలోనే ఆ గాడిద గొంతును చూపించాలా. కానీ అది ఒరిజినల్ గా ఒక మాండలిన్ మీద అన్ని సౌండింగ్ ప్రొడ్యూస్ చేశారు, బట్ నేను మాత్రం మిమిక్రీ చేశాను. ఎలా
2: తెలుసు?
1: సని ధని ధమ ధమ గమ గ సని.

0: వసుదేవుడు కొలిచిన గాధబదేవా, బిరబిర దొరికిన కొడతా కొబ్బరికాయ, కొడతా కొబ్బరికాయ, సనిద నిదమదమగమగసయ్య చూడవే గాడేదాయ చూడవే గాడేదా. ఏమిటదిగా పవ్వు అంటాయన,
1: ఇది బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది కదా,
0: బాలగారు పాడింది.
2: Stay tuned to Beautiful Show, musically yours with me, JSV.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడా నువ్వు చేసినా నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Vinchinaru Musically Yours with me, EJSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
11: And yes, ఈ మిమిక్ విషయంలో వరల్డ్ ఫేమస్ అయినటువంటి పాట, స్పెషల్లీ మాలు గారి తర్వాత నువ్వు పాడితే ఆ పాట అంత ఫేమస్ అయింది. అది తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ్, అది ఒక ఎపిక్ సాంగ్. అందులో మిమిక్స్ కానివ్వండి, ఆ వేరియేషన్స్ అవన్నీ కూడా. సో అది మా అందరి కోసం ఒక్కసారి స్పెషల్ గా.

చాలా. వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో ఒక కాలం ఎరిగిన మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

0: Sasha, afterwards, I'd be happy motherless. This is Joy, this is your boy.
1: Ilaga.
2: నిజంగా ఈ పాట ఎంత మంది నిన్ను ఎన్ని ప్రోగ్రామ్స్ లో అడిగారో నాకు తెలుసు. ఇప్పటికీ కూడా ప్రవీణ్ కుమార్ అన్న పేరు చెప్తే ఫస్ట్ ఈ పాట గురించి
1: ప్రస్తావిస్తారు.
2: అంత గొప్ప పేరు తెచ్చిపెట్టింది ఈ పాట. అండ్ బాలుగారు కూడా స్వయంగా చాలా గొప్పగా అప్రిషియేట్ చేస్తారు.
3: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యువర్స్ విత్ మీ జేఎస్వీ.

0: Junior. Junior, Junior, Junior. ఇదన్నమాట.
1: ఇలా పాడుతూ ఉంటే యూనో ఒక సంగీత తరంగాలలో తేలి ఆడుతున్నట్టుంది నా మనసు.
0: అంటే
1: కాదు
0: ఇందాక పాటకి అనేది పాట ఏ డైమెన్షన్స్ లో విన్నా కూడా ఒక స్టఫ్ ఉన్న సాంగ్ ని మనం ఎలా విన్నా కూడా అది బాగా మనసులోకి ఎక్కేస్తుంది. ఇదొకటి మిమిక్రీ అంటే గుర్తొచ్చి, ఇదొకటి ఒక డ్రంకన్ సాంగ్ ఒకటి ఉంది

0: నీకే దండాలన్నా ఎక్కువైపోయింది. హా పన్న తన్నామన్న నీకే దండాలన్నా.
1: I'm so sick.
2: Stay tuned to beautiful show Musically Yours with me, JSV.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ, బ్రాట్ యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి.
1: అనే ఇన్ని వేరియేషన్స్ చేస్తావు కదా వాయిస్ లో, ఎప్పుడైనా నీకు ఇబ్బందిగా అనిపించిందా వాయిస్?
2: ఎప్పుడు ఇబ్బంది కాలేదు. కాకపోతే ఏంటంటే కొంచెము ఇటువంటి కొంచెం టఫ్ సాంగ్స్ తీసుకుని పాడుతున్నప్పుడు నేనైతే కొంచెం జాగ్రత్తగా, అంటే చాలా చాలా ఫోకస్డ్ గా ఉండేవాను అన్నమాట. టఫ్ సాంగ్ చాలా ఎఫెక్ట్ అసలు, అంటే నాలాంటి వాడికి ఏంటంటే, నాలాంటి చిత్రాపి పనులు చేసేవాడికి స్టేజ్ పైన చాలా నేను జాగ్రత్తగా ఉంటాను. అందుకనే ఫోకస్డ్ గా ఉంటాను అనమాట. ఏ టైంలో కూడా నేను నా యొక్క పట్టును లూజ్ కాను, అంటే చాలా ప్రోగ్రామ్ అంతా కూడా ఫోకస్డ్ గా ఉంటాను. ఎక్కడ ఏ టైంలో మనకు వాయిస్ ఇబ్బంది కలుగుతుందేమో అనుకున్న టైంలో నేను వచ్చేసి చాలా సమయస్ఫూర్తితో ఉండి అది చూసుకుంటూ ఉంటాను. ఏ టైంకి మనం ఏది పాడాలి అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది అనమాట. ఎవరన్నా పడి అడిగిన వెంటనే కూడా నేను ముఖ్యంగా నేను పాడటం అంటే మాత్రం కొంచెం ఆలోచించి జరుగుతుంది. ఎందుకంటే మనకి రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కదా. సో
1: కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ షోస్ ఉన్నప్పుడు ఇది ఒకటే లాస్ట్ షో కాదు.
2: సో అందుకని కొంచెం జాగ్రత్తగానే ప్రవర్తిస్తాను. అట్ ది సేమ్ టైం హాట్ వాటర్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాను అనమాట. అదే తీసుకోవడం వల్ల ఏంటంటే మన వాయిస్ లో వాయిస్ చుట్టూ ఉన్నటువంటి ఏమైనా ఉన్నా గానీ వెళ్ళిపోతా ఉంటాయి, వాయిస్ మళ్ళీ క్లియర్ అవుతా ఉంటుంది అనమాట.
1: చాయ్ కూడా
2: ఓ మై గాడ్,
1: చాయ్ లవర్ కదా.
2: చాయ్ లవర్ అసలు ఎలా అంటే జింజర్ చాయ్
1: కప్పులు, ఎన్ని కప్పులు
2: దాంట్లో జింజర్ చాయ్, మై ఫేవరెట్ జింజర్ చాయ్. అసలు అది అది గొంతులో పడిందంటే చాలు, ఒక రకమైనటువంటి శక్తి నిజంగా. అంటే బట్ దాని ఏమంటారు, దానికి బానిస అయితే కాదు గానీ చాయ్ అంటే ఇష్టం.
1: మితంగా ఉంది, అమితంగా
2: ఉందా, మితంగా ఎక్కడికి వెళ్ళా గానీ జింజర్ చాయ్ గానీ పడింది
1: అంటే మితంగా స్థిత ప్రజ్ఞతతో ఉన్నావు కాబట్టి ఇవాళ ఇలా ఉన్నాం. దాట్ ఈస్ ప్రవీణ్ కుమార్.
0: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికలీ యోర్స్ విత్ మీ జయశ్రీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. US lo generally public and shared spaces ante parks, streets, apartment complexes, community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemu. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalagakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam choopinche mari and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: Istinamma Vainam, Putsukundi Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

హలో, వెల్కమ్ టు సుర్భి డిటూర్. అండ్ నేను రాజేశ్వరి, మీతో పాటు ఇవాళ సాయంకాలం 7 గంటల దాకా ఉంటాను. హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్? అండ్ హ్యాపీ థర్స్డే, సెప్టెంబర్ 10వ తారీఖు. స్టూడియోలో టైం 4:10. హౌ ఇస్ ఎవ్రీబడి? ఈ వీక్ ఎలా గడిచింది మీకు? అండ్ హౌ ఇస్ ద వీకెండ్ లుకింగ్? మళ్లీ థర్స్డే వచ్చేసింది, సో ఆబ్వియస్లీ ఇవాళ రెట్రో స్టేషన్ లో రెట్రో పాటలు మనం వినే టైం కూడా వచ్చేసింది. కాబట్టి లెట్స్ గో అలాంగ్. నేను కొన్ని పాటలు అనుకున్నాను, మీకు కొన్ని మంచి మంచి పాటలు వినిపించాలని. మీరేమన్నా అనుకున్నా కాల్ చేయొచ్చు 9726361966. సో లాస్ట్ థర్స్డే ఆర్ లాస్ట్ ఫ్రైడే, ఐ థింక్ మనము ప్రస్తుతానికి చాలా హాట్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి 80s నుంచి కొన్ని పాటలు విన్నాం మనం. సో ఇవాళ కూడా ఎనీవే వీ హ్యావ్ అ రెట్రో షో కాబట్టి 80s to 90s ఓవర్లాపింగ్ ట్రెండ్ నుంచి కొన్ని పాటలు నేను వినిపించాలనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ తప్పకుండా కాల్ చేయొచ్చు. అలాగే ఇవాళ దాంతోపాటు అ లాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ డాలస్. ఇవాళ అనదర్ బిగ్ డే, సో కొంచెం మాట్లాడుకుందాం ఏం జరుగుతుంది అక్కడ, అప్డేట్స్ ఏంటి, అండ్ పరిస్థితి వాతావరణం ఎలా ఉంది అన్ని మనం మాట్లాడుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ రిక్వెస్ట్ ఆర్ డెడికేషన్స్, యూనో యూ కెన్ కాల్ మీ 9726361966.

വെൽക്കം ബാക്ക് ടു സുരഭി ഡിടൂർ. సో ఇవాళ ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చాయి, ఖచ్చితంగా అవన్నీ వినిపిస్తా నేను. ఐ వుడ్ లవ్ టు ప్లే యూర్ రిక్వెస్ట్ సాంగ్స్. సో మనం ఫర్దర్ గా కార్యక్రమాన్ని కంటిన్యూ చేసి ఇంకా విషయాలు విశేషాలు మాట్లాడుకునే ముందర లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డాలస్. ఆబ్వియస్లీ డాలస్ ప్రస్తుతానికైతే న్యూస్ అక్రాస్ డాలస్ ప్రస్తుతానికి డామినేటెడ్ బై ద రిపబ్లికన్ మిడ్ టర్మ్ కన్వెన్షన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ వై నాట్, డెఫినెట్లీ ఇట్స్ అ హ్యూజ్ థింగ్, రైట్? సో చాలా పెద్ద విషయం కాబట్టి దీనికి సంబంధించిన న్యూసే అన్ని చోట్ల ఇట్స్ డెఫినెట్లీ డామినేటింగ్ ఎవ్రీవేర్. సో ద GOP is wrapping up its first ever midterm convention American Airlines Center lo jarugutundi ivalla rendo roju chivari roju kuda. And President Trump, Vice President JD Vance are key speakers. Republicans try to rally voters ahead of November's elections. That's the primary agenda andarki telisinattugane. And konni promises jarigine, konni protests jarigine, kontha sensation jarigindi. And of course all this has expected only. Trump has promised $5,000 proposal, and that is definitely drawing a bit of controversy. If you have an opinion and if you like to share, and I would like to hear, definitely I would love to hear, because I'm sure telse untundi meeku Trump promised chesaru oka potential $5,000 dividend to American adults. ఒకవేళ రిపబ్లికన్ పార్టీ గనక కాంగ్రెస్ లో కంట్రోల్ రిటైన్ చేయగలిగితే హీ హాస్ ప్రామిస్డ్ దిస్. ద ప్రపోజల్ హాస్ ట్రిగర్డ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఇది ఫండింగ్ పరంగా, బికాస్ ఇమాజిన్ ద టోటల్ అమౌంట్. విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ జస్ట్ బిట్ ఇన్ డీటెయిల్. బట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఒపీనియన్ డెఫినెట్లీ కాల్ చేసి షేర్ చేయండి. ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ థాట్స్. అండ్ ఈ కన్వెన్షన్ కి సంబంధించి కూడా కొంత ప్రొటెస్ట్ అది కూడా జరుగుతుంది. యాంటీ ట్రంప్ ర్యాలీస్ లాంటివి కూడా జరుగుతున్నాయి. సమ్ కంపారిజన్స్, సమ్ కాల్ అవుట్స్, వాటి గురించి కూడా మీకు ఏమైనా అభిప్రాయం ఉన్నా, ఏదైనా చెప్పాలనుకున్నా, లైన్స్ ఆర్ ఓపెన్. విజయ్ గారు చాలా మంచి పాట అడిగారు మీకోసం. సప్తపది సినిమా నుంచి ఈ పాట

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. BNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. అండ్ ఇవాళ కార్యక్రమంలో మనం రెట్రో పాటలు వింటాం, బికాజ్ ఇవాళ గురువారం సాయంకాలం కాబట్టి యాజ్ యూ ఆల్ నో మనం ఇవాళ రెట్రో పాటలు వింటాము, కొన్ని విషయాలు మాట్లాడుకుంటాము. అండ్ అఫ్ కోర్స్ దేర్ ఇస్ వన్ స్టార్ వి షుడ్ ప్రాబబ్లీ జస్ట్ గివ్ ఇట్ క్విక్ 5 మినిట్స్. నేను ఇన్ఫాక్ట్ లాస్ట్ వీకే అనుకున్నాను కానీ కుదరలేదు. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ స్టార్ హూ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఫర్ మెనీ మెనీ పీపుల్ యునో ఇన్ డిఫరెంట్ ఏరియాస్. తన గురించి కూడా మనం మాట్లాడదాం. షీఈస్ ఆల్సో ఈ రెట్రో సెగ్మెంట్ లో కరెక్ట్ గా ఫిట్ అవుతారు కూడా. షీఈస్ that kind of a star, and I'll tell you who that is in just a bit. But meanwhile, ivalla manam gurtu pettukovalsina konni unnai, konni important vishayalu, which is mainly about traffic. So the traffic ippudu meeru mainly ivalla evening what you need to be worried about, I'm sure you must be making notes around Victory Park, American Airlines Center area. Obviously akkada chala టైట్ సెక్యూరిటీస్, టైట్ ట్రాఫిక్ క్లోజర్స్, రోడ్ క్లోజర్స్ ఉన్నాయి, డిటూర్స్ ఉంటాయి బహుశా మోస్ట్ లైక్లీ. అండ్ దే ఆర్ ఎఫెక్టింగ్ విక్టరీ అవెన్యూ, నోవిస్కీ వే అండ్ హ్యూస్టన్ స్ట్రీట్ విత్ సమ్ రెస్ట్రిక్షన్స్. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ త్రూ September 11th, అంటే రేపటిదాకా కూడా ఈ రెస్ట్రిక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఇవాళ అయిపోతుంది కన్వెన్షన్ కాబట్టి రేపటిదాకా దే ప్రాబ్లీ విల్ బి కీపింగ్ దీస్ థింగ్స్ ఆన్. సో ఇట్స్ వర్త్ వాచింగ్. నార్త్ స్టెమన్స్ ఫ్రీవే నియర్ రాయల్ లేన్, అక్కడ కూడా ఒక మేజర్ క్రాష్ ఒకటి రిపోర్ట్ అయింది ఓవర్ నైట్. అండ్ దట్ ఈస్ అనదర్ ప్లేస్ యూ వాంట్ వాచ్. అండ్ వన్ మోర్ థింగ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దిస్ ఈవినింగ్ డ్రైవ్ ఈజ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ స్టార్మ్స్, స్కాటర్డ్ థండర్ స్టార్మ్స్ ఉన్నాయి అక్కడక్కడ డిఎఫ్డబ్ల్యూ అక్రాస్ ద సిటీ మెట్రోప్లెక్స్ లో. సో ఛాన్సెస్ రఫ్లీ బిట్వీన్ 6 PM అండ్ 10 PM ఇస్ ద ఫోర్కాస్ట్. సో హెవీ రెయిన్ ఉండొచ్చు కాబట్టి వాచ్అవుట్. స్లోవర్ ట్రాఫిక్ అవ్వచ్చు, దానివల్ల అవ్వచ్చు, రోడ్ క్లోజర్స్ ఉండొచ్చు. సో లిటిల్ బిట్ ఆఫ్ మెస్ హియర్ అండ్ దేర్, సో వాచ్అవుట్, బీ ప్రిపేర్డ్. ఆల్ రైట్. సో ఆల్సో అక్కడ ఎక్స్ట్రా పోలీస్ సెక్యూరిటీ చెక్ పాయింట్స్ అవన్నీ కూడా ఉన్నాయి డౌన్ టౌన్ అండ్ విక్టరీ పార్క్ ఏరియా. ఇన్ కేస్ యూఆర్ గోయింగ్ అరౌండ్, డెఫినెట్లీ యూ మే వాంట్ టు చెక్ దాట్, మైండ్ లో పెట్టుకుని బిహేవ్ చేస్తే బెటర్ ఈ రోజు రేపటిదాకా కూడా. ఓకే, సో వాట్ ఎల్స్ ఇస్ గోయింగ్ ఆన్ అంటే లాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఆల్వేస్ ఆల్వేస్ ఫుల్ న్యూస్ మనకి, అలా హాట్ న్యూస్ ఉంటుంది ఆల్ ద టైమ్. బట్ విచ్ మూవీ ఆర్ యూ రూటింగ్ ఫర్? ఇవాళ ఏ సినిమా రిలీజ్ అయింది, ఇవాళ ఏ సినిమాకి సంబంధించి ఫస్ట్ రిపోర్ట్ బయటికి వచ్చింది, ఏమంటున్నాయి, ఏమంటారు ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే సినిమా గ్రూప్స్ ఏమంటున్నాయి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అని మాట్లాడుకుందాం. అండ్ అఫ్ కోర్స్ మీకేమైనా చెప్పాలనిపిస్తున్నా మీకు కాల్ చేయొచ్చు 9726361966. ఈ పాట హర్ష గారు మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్ గా మీరు యూకే నుంచి ట్యూన్ ఇన్ అవుతూ మా షోస్ వింటూ మా కాల్ చేసి మాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. వెరీ వెరీ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ దట్ గోయింగ్ అండ్ కీప్ స్ప్రెడింగ్ ద వర్డ్. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఎక్కడున్నా యూ నో దట్ దే క్యాన్ లిసన్ టు అస్ ఫ్రమ్ ఎనీవేర్ అక్రాస్ ద వరల్డ్ త్రూ అవర్ యాప్, రేడియో సర్వీ యాప్ ఆర్ అవర్ వెబ్సైట్ ఆర్ బెస్ట్ ఇస్ అలెక్సా. ఈ ఆల్ టైమ్ క్లాసిక్ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ రిక్వెస్ట్, డెఫినెట్లీ లైన్స్ ఆర్ ఓపెన్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టోర్. ఓకే, ఒక్కసారి క్విక్లీ ప్రకటనలు చూసేసి మనం అట్లా కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాము. వినాయక చవితి వచ్చేస్తుంది నెక్స్ట్ మండే. చాలా మంది వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోబోతున్నారు కాబట్టి మళ్ళీ ప్రతిసారి మనకి డేట్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో సెప్టెంబర్ 13 విచ్ ఇస్ అ సండే, ఇండియా బజార్ లో ఒక ట్రెడిషన్ ఉంటుంది. ప్రతిసారి కూడా వినాయక చవితి టైంకి దే బ్రింగ్ ఢోల్ తాష అండ్ దే సెలబ్రేట్ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ కి ఓపెనింగ్ అనమాట. అదొక నాంది లాగా. అండ్ సో దే ఆర్ ఇన్వైటింగ్ యూ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద బీట్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ అ లైవ్ ఢోల్ తాష celebrating Ganesh Chaturthi at select India Bazaar locations. And you can also shop for everything that you need to welcome Ganpati Bappa home, from a wide range of Ganesh idols and puja essentials to festive decor and all your festive needs. Say Dhol Tasha celebrations konni locations lo avutayi, and adi Little Elm, Eldorado, West Plano, McKinney, Cedar Park in Austin. Austin, get ready. Isari India Bazaar is also bringing Dhol Tasha to Austin. So, meeru, me family, me friends, avarna in and around Austin surroundings lo unte, definitely let them know. It's going to be an experience that you will take very, very dearly with you. Kabatti, visit India Bazaar, the people's store. అండ్ రేడియో సురభి మళ్ళీ ఈ సంవత్సరం కూడా వీ కేమ్ బ్యాక్. యాక్చువల్లీ ఈసారి మాకు ఇనిషియల్ గా వి డిడ్ హ్యావ్ బిగ్ ప్లాన్స్ అబౌట్ మేక్ గణేష టేక్ గణేష బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. కానీ మీ నుంచి మాకు దాదాపు ప్రతి రోజు కూడా ఒక 3-4 కాల్స్ స్టూడియోకి వస్తున్నాయి. ఆర్ యూ గివింగ్ గణేష, ఆర్ యూ గివింగ్ గణేష అని. సో అందుకని వీ డిసైడెడ్ ఓకే వై నాట్ అని. దెన్ వీ సైడ్ ఓకే లెట్స్ బ్రింగ్ ద మేక్ యూ గణేష అండ్ టేక్ యూ గణేష అనే థీమ్ బ్యాక్. సో ఇంటింట్లో ప్రతి ఇంట్లో రేడియో సర్వీ ఉండాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు మేము మీ దగ్గరికి తీసుకొస్తూనే ఉంటాం. మన ప్రతి పండగకి, మన ప్రతి సెలబ్రేషన్ కి సంబంధించి, సో వినాయక చవితికి సంబంధించి ఈ శనివారం అంటే ఎల్లుండి 10 to 2 దాకా రేడియో సర్వీ స్టూడియోకి మీరు రావచ్చు. కమ్ అండ్ యూ కెన్ యూజ్ ద క్లే దట్ వీ ప్రొవైడ్, మోల్డ్ ఉంది మా దగ్గర. ఆల్సో యూ కెన్ బి వెరీ క్రియేటివ్, మీ ఓన్ గణేశాన్ని మీరు తయారు చేసి తీసుకెళ్లొచ్చు. వీ కెన్ హ్యావ్ సమ్ నైస్ వండర్ఫుల్ టైమ్ అండ్ ఫన్ టైమ్. ఎస్పెషలీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఈవెంట్. లాస్ట్ 2 నుంచి కూడా దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇయర్ అగైన్ వీఆర్ బ్యాక్ విత్ మేక్ యూ గణేష అండ్ టేక్ యూ గణేష. హ్యాపీగా రండి స్టూడియోకి బిట్వీన్ 10 AM to 2 PM. No need to worry about any tickets or any pricing at all. It's just all free. You can just come, be creative, make your Ganesha, take a picture with us and then go. Teeskelipochu. అదనమాట విషయం. రేడియో సర్వీ అడ్రస్ మీకు తెలియాలి అంటే సింపుల్, గూగుల్ మ్యాప్స్ కెళ్తే అడిగితే చెప్పేస్తుంది. ఆర్ 2600 మెకాతా బులవర్డ్, స్వీట్ 204 ఇన్ లూయిస్విల్. అదనమాట విషయం. సరే ఇంకో మంచి పాట వినేసిరండి, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో కొద్దిగా ముందుకి వస్తే అటు వైపు నుంచి మనం వెళ్లే రెట్రో స్టేషన్ లో కొంచెం ముందుకి ఐఎమ్ కమింగ్ అ లిల్ ఫార్వర్డ్ అండ్ అక్కడి నుంచి మేబీ అ లిల్ బిట్ మోర్ ఫార్వర్డ్. చిత్రకారి వాయిస్ లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట మీకోసం.

వెల్కమ్ బ్యాక్ టు సురభి టీ టూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు సాయంకాలం 7 గంటల దాకా ఉంటాను. అండ్ ఈ రోజు 7 నుంచి 9 దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ద మాకేదార్ షో తోటి మా అను వచ్చేస్తుంది. అండ్ మొన్నటి దాకా ఇంటింటా సురభి సెగ్మెంట్ లో ప్రతి శుక్రవారం దాదాపు 4 వారాల నుంచి వీవర్ కంటిన్యూస్లీ ఫోకసింగ్ ఆన్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్. ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్ గా జరిగింది ద హోల్ జర్నీ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ వండర్ఫుల్ హోస్ట్ అండ్ వండర్ఫుల్ లిజనర్స్ ఆర్ ఆడియన్స్. ఐ మస్ట్ సే చాలా బాగుండింది. మాకైతే వి ఎంజాయిడ్ ద హోల్ టైమ్ అ లాట్. సో మా సోషల్ మీడియాలో వీఆర్ కాన్స్టెంట్లీ పోస్టింగ్ ఆల్ ద అప్డేట్స్. మేము ఎక్కడెక్కడికి వెళ్లాము, ఎవరెవరితో ఇంటరాక్ట్ అయ్యాము, వాళ్ల ఇంటికి సంబంధించి, వాళ్ళ పూజకి సంబంధించి, అమ్మవారికి సంబంధించి అన్ని వివరాలు మేము పోస్ట్ చేస్తూ వెళ్తున్నాము. సో చెక్అవుట్ ఆన్ అవర్ సోషల్ మీడియా పేజ్. ద లాస్ట్ ఎపిసోడ్ ఈస్ రిలీజింగ్ టుమారో. రేపు సాయంకాలం 6 గంటలకు వీఆర్ డ్రాపింగ్ ద లేటెస్ట్ అండ్ ద లాస్ట్ ఎపిసోడ్ ఇన్ ద సిరీస్ ఇన్ ద ఫస్ట్ సీజన్. సో చూద్దాము హౌ ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ ద ఫ్యూచర్, బికాస్ వీ హావ్ బిగర్ ప్లాన్స్ టు డూ ఈవెన్ మోర్ ఇలాంటివి. ఓకే, మనకి బ్రేక్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎక్కువ టైం లేదు కాబట్టి గబగబా ఇంకో మంచి పాట వేసేస్తాను. ఈ పాటతోటి మీరు అలా బ్రేక్ లోకి వెళ్ళి ఇలా వచ్చేసేయండి. వచ్చాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam Puchukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అమ్మా, సాటర్డే మూవీ?
1: మనబడి క్లాస్.
3: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
1: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .siliconandhra.org. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ టాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ .com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com.

బ్యాక్ టు సురభి ది టోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు సాయంకాలం 7 గంటల దాకా ఉంటాను. మనం ఇవాళ కార్యక్రమంలో డి టోర్ కార్యక్రమంలో 2 గంటలకు ఎంటర్ అయిపోయాము. సో లైక్ ఐ సెడ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ నీడ్ టు టాక్ అబౌట్ అండ్ ఇవాళ ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని కూడా చెప్పాను నేను మీకు. సో మాట్లాడదాం మనం తన గురించి కూడా. అండ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు దట్ ఒక్కసారి క్విక్లీ ట్రాఫిక్ చెక్ చేసి వచ్చేద్దాము. మనం ఇందాక అఫ్ కోర్స్ మనం డౌన్ టౌన్ లో ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న కన్వెన్షన్ కి సంబంధించి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి అన్నది మనం మాత్రమే మనం మాట్లాడుకున్నాము. బట్ జనరలీ అక్రాస్ ఇన్ ఎవ్రీ అదర్ ఏరియా ఏం జరుగుతుంది, ట్రాఫిక్ పరిస్థితి ఏంటి, ఒకసారి క్విక్లీ లెట్స్ టేక్ అ లుక్ ఎట్. లైక్ ఐ ఆల్వేస్ సే, నాకు కనిపించేది నేను చెప్తా, ఇన్ కేస్ ఇఫ్ ఐ డోంట్ see something and I don't say that, you're welcome to call me and tell me if something that we need to share with everybody. And let's see, ippudu naakaithe typical ga 75 elanti paristhithilo untundo, 75 south and north alage undi. That means kontha traffic, moving traffic aithe undi, peddaga anta congestions atlaantivi emi kanipinchatledu, no incidents in that area. 12 సౌత్ వైపు ఒక చిన్న డిజేబుల్ వెహికల్ సిచ్యువేషన్ వల్ల ఒక లేన్ బ్లాక్ అయి ఉంది కాబట్టి అక్కడ మాత్రమే కొంత ఇన్సిడెంట్ రిలేటెడ్ ట్రాఫిక్ ఉంది. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ లుకింగ్ ఫైన్. డిఎన్టి సౌత్ గాని నార్త్ గాని యాక్చువల్లీ చాలా బెటర్ గా ఉంది ఫర్ వీక్ డే ఈవినింగ్, థర్స్డే ఈవినింగ్ కి. అండ్ 121 సౌత్ కొంత ఎయిర్పోర్ట్ అటు సైడ్ నుంచి కొంత లోపల ఇటు లూస్ లోకి ఎంటర్ అవుతున్న స్ట్రెచ్ అంతా కూడా కొంచెం బిజీగా కనబడుతుంది. బట్ దెన్ ఇట్స్ మూవింగ్ ట్రాఫిక్. అండ్ సిమిలర్లీ 121 నార్త్ ఇస్ ఆల్సో లుకింగ్ బిజీ విత్ మూవింగ్ ట్రాఫిక్, బట్ నో మేజర్ ఇన్సిడెంట్స్ దట్ వీ నీడ్ టు బి టాకింగ్ అబౌట్. అండ్ ఇటువైపు చూస్తే 35 వైపు చూస్తే యాక్చువల్లీ స్ట్రేంజ్లీ అంత బిజీగా కనిపించట్లేదు 35. And what else? Everything else looks fine. Ekkada kuda pedda manam cheppukodagga anta busy road ekkada kanipinchatle. On 30 east, yeah, there is a little bit of congestion on that road. Strangely, akkade emi incidents aithe report cheselevu, but we don't know why. Anyway, if you see something, say something. Tappakunda share cheddam andartoti. Ivvalu nenu maatladali ani anukunna vyakti evaru anante, నిజానికి తెలుగు వాళ్ళకి తనతో డైరెక్ట్ కనెక్షన్ ఏమీ లేదు. ఐ డోంట్ నో, మ్యూజిక్ వరల్డ్ లో కూడా ఈవిడని ఎంతమంది వినేవాళ్లు, ఎంతమంది ఆరాధించేవాళ్లు, ఎంతమంది ఈమెని ఐడలైజ్ చేశారు మన ఇండియన్ ఫ్యామిలీస్ లో, ఎస్పెషలీ తెలుగు ఫ్యామిలీస్ లో అనేది ఐఎమ్ నాట్ ష్యూర్, ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్. కానీ బికాస్ వీ లివ్ హియర్, బికాస్ వీ హ్యావ్ నోన్ అబౌట్ హర్ హియర్, దెర్ ఈస్ సమ్ హైలైట్స్ దట్ వీ షుడ్ బి టాకింగ్ అబౌట్ దిస్ పర్సన్. And she is definitely connected to the music industry. And one person which is always emantaru tanani rhinestone legend antaru evar gurinchi mana maatladutunnam meeku telisthe studio phone cheyandi. Who is this rhinestone legend we'll be talking about?

0: వెల్కమ్ బ్యాక్. సో నా ప్రశ్నకి సరైన సమాధానం ఇంకా రాలేదు. షీఈస్ కాల్డ్ ద రైన్స్టోన్ లేడీ. హూ ఇస్ రైన్స్టోన్ లెజెండ్? హూ ఇస్ దాట్? ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? మీకు తెలిస్తే కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ బై ద వే, ఇవాళ ఇంకో టాపిక్ అనుకున్నా నేను. మనము టిపికల్ గా ఎనీ ప్రాపర్టీ దట్ వి బై ఆర్ రెంట్ తీసుకున్నా సరే, ఆఫీస్ స్పేస్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఏదైనా కానీ మనం ఖచ్చితంగా వాస్తు అనేది చూస్తాం కదా. సో నాకు ఎప్పుడు ఒక థాట్ ఏమొస్తుందంటే, వాస్తు అంటే ఏ కార్నర్ లో ఎక్కడ ఏ డైరెక్షన్ లో ఏది ఎంట్రన్స్ ఉండాలి, ఎక్కడేమి ఉండాలి, ఇలాంటివి డిసైడ్ చేసే విషయం కదా. అంటే నార్త్ వెస్ట్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అండ్ ద ఫోర్ అదర్ కార్నర్స్ కదా. ఈ డైరెక్షన్స్ అన్ని కూడా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. బికాస్ ఆఫ్ సన్లైట్ డైరెక్షన్ అవ్వచ్చు, ఎయిర్ విండ్ డైరెక్షన్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మైండ్ లో పెట్టుకుని డిజైన్ చేసిన సైన్స్ కదా వాస్తు అంటే. సో అది ఇండియాలో ఉంటే ఆ జియోగ్రఫిక్ కి ఆ పొజిషనింగ్ కి ఒకలాంటి లెక్క ఉంటుంది కదా, దానికి ఒక క్యాల్కులేషన్, ఒక మ్యాథ్ ఉంటుంది కదా. అదే మ్యాథ్ మనం ఇక్కడ అప్లై చేస్తే అది కరెక్ట్ అవుతుందా, లేకపోతే షుడ్ ఇట్ బి డన్ ఇన్ ఎ డిఫరెంట్ వే? దిస్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ దట్ ఐ కీప్ థింకింగ్ అబౌట్. జనరలీ ఏదైనా సరే ఐ డెఫినెట్లీ బిలీవ్, నేనైతే ఇట్లాంటివన్నీ డెఫినెట్ గా నమ్ముతాను. నాకేం, నేనైతే ఐ గో బై లైక్ యూనో ఇండియాలో మనం ఎట్లా చూస్తామో అదే కాన్సెప్ట్, అదే లాజిక్ లో వెళ్ళిపోతా. కానీ నాకు ఎప్పుడు ఈ డౌట్ అయితే ఉంటుంది, రియల్లీ ఇది అప్లికబుల్ అవుతుందా? బికాస్ మనం ఉన్న లొకేషన్ ని బట్టి, మనం ఉన్న పొజిషన్ ని బట్టి ది సన్ రైజ్ డైరెక్షన్ గానీ, అఫ్ కోర్స్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్ ఎనీవేర్, బట్ ద పొజిషనింగ్ విల్ చేంజ్ కదా. సో హౌ డస్ ద మ్యాథ్, మ్యాథ్ మారాలి కదా, దానికి లెక్క మారాలి కదా. ఎప్పుడు నేను అనుకుంటాను నేను. వాట్ ఈస్ యువర్ టేక్? కాల్ చేసి చెప్పండి, ఊరికే సరదాగా మాట్లాడుకుందాం. అండ్ హియర్ ఇస్ ద నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్. చాలా రోజుల తర్వాత నేను ఈ పాట వినిపిస్తున్నా. హోప్ యూ ఎంజాయ్ ద సాంగ్. అండ్ సినిమా పేరు తెలిస్తే మాత్రం కాల్ చేసి చెప్పండి 9726361966. డబ్బింగ్ పాటల్లో జనరలీ నాకు ఎక్కువగా అంత ఐ డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు సాంగ్స్ దట్ ఈజీలీ, అదే దాన్ కొన్ని పాటలు తప్పించి. బట్ హియర్ ఈజ్ వన్ సచ్ సాంగ్, చాలా చాలా బాగుంటుంది పాట. ఎంజాయ్ ద సాంగ్.
1: కోడి కత్తి లాంటి

0: Surabhi 107.9 FM HD3.
1: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
0: కవింతలకి, కేరింతలకి, కేరాఫ్ అడ్రస్, రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
6: You're absolutely right. Rajdas Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajdas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

క్విక్లీ ఒకసారి ప్రకటనలు చూసి మళ్ళీ తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాము. అండ్ యా, వీఆర్ డూయింగ్ ద మేక్ యో గణేష, టేక్ యో గణేష, ఇంటింట సురభి. కాబట్టి ప్రతి పండక్కి కూడా మేము మీ ఇంటి దాకా ఏదో ఒక రకంగా వచ్చే ప్రయత్నం చేస్తామన్నమాట. అందుకే ఈసారి వినాయక చవితికి ప్రతిసారి లాగానే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా మేక్ యూర్ గణేష, టేక్ యూర్ గణేష చిన్న ఈవెంట్ ఇది. మనకి శనివారం 10 నుంచి 2 గంటల దాకా రేడియో సర్వీస్ స్టూడియోలో జరుగుతుంది. సో మీరు మీ పిల్లలతో రావచ్చు, వచ్చి హ్యాపీగా వి విల్ ప్రొవైడ్ ద క్లే అండ్ వాట్ ఎవర్ యూ నీడ్ అండ్ మోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర, అండ్ మీరు ఇదే మోల్డ్ యూజ్ చేయొచ్చు లేదా మీ క్రియేటివిటీ యూజ్ చేసి వినాయకుడిని తయారు చేసి మీతో పాటు తీసుకెళ్లిపోవచ్చు. దేర్ నో టికెట్, నో ఫీ, నో నథింగ్, జస్ట్ కమ్, హ్యావ్ ఫన్, టేక్ సమ్ పిక్చర్స్ అండ్ టేక్ ద గణేష విత్ యూ. అదన్నమాట విషయం. అండ్ డీల్స్ బనానా .com వాంట్స్ టు రిమైండ్ ఆల్ ద రెస్టారెంట్ ఓనర్స్, మీరు గనక రెస్టారెంట్ ఓనర్ అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కార్యక్రమం వింటూ ఉంటే దెన్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఫర్ యూ. యూ నీడ్ టు లిసన్ అప్ స్లో అవర్స్ ఇన్ టు లెస్ వాక్ఇన్స్ ఫర్ యూర్ రెస్టారెంట్. డీల్స్ బనానా .com, అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ ఆర్ కూపన్స్. ఇవన్నీ కూడా కస్టమర్స్ కి రీచ్ అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్ పేజ్ అంటున్నారు డీల్స్ బనానా టీమ్. దే ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్ ఇచ్చే రెస్టారెంట్స్ కోసం. బట్ రెస్టారెంట్ ఓనర్స్ మాత్రమే కాకుండా ఆఫ్ కోర్స్ దే ఆర్ కాలింగ్ ఇన్ ఎవ్రీబడి టు గో చెక్ దెమ్ అవుట్. మీరు ఏదైనా రెస్టారెంట్ విజిట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ డాలస్ లో ఉన్న చాలా రెస్టారెంట్స్ కి సంబంధించి డీల్స్ కానీ కూపాన్స్ కానీ ఆఫర్స్ కానీ ఈ పర్టికులర్ ప్లేస్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో గో చెక్ దెమ్ అవుట్, డీల్స్ బనానా .com. ఓకే, నెక్స్ట్ పాట వినే ముందర ఇందాక నేను వాస్తుకి సంబంధించి ఒక ప్రశ్న అడిగాను కదా, యా సిమిలర్ థాట్స్ వచ్చినాయి కానీ నాకు అంటే ఇక్కడ కూడా అదే ఉంటుందేమో అన్న ఒపీనియన్ షేర్ చేశారు నాతోటి. వాస్తు ఇస్ వాస్తు, డైరెక్షన్ డైరెక్షనే కదా. లైక్ అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సెట్స్ ఇన్ ద వెస్ట్, ఎక్కడైనా కానీ. కాబట్టి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ డైరెక్షన్స్ అలానే ఉంటాయి. కాబట్టి వాస్తు అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఒకలాగే చూడాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ యూ లివ్ ఆన్ అనుకోవచ్చు అని చెప్పారు. సో మీరేమంటారు, వాట్ డూ యూ థింక్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ వాస్తు ఇన్ యుఎస్? మనం సిమిలర్ గానే చూడాలా అనేది. సో ఇంతకు ముందు మనం విన్నపాట జయం సినిమా నుంచి విన్నాము. అండ్ సదా వన్ ఆఫ్ ఐ థింక్ ఇట్స్ అ డెబ్యూ మూవీ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అండ్ షీ వాజ్ లైక్ చాలా మందికి చాలా చాలా ఫేవరెట్ యాక్ట్రెస్ అయిపోయింది ఆవిడ అప్పుడు. అండ్ ఐ డోంట్ నో మీరు ఎంతమంది సోషల్ మీడియాలో ఆవిడని ఫాలో అవుతున్నారో తెలియదు, బట్ ఐ డూ. షీఈ్ ఇన్ టు దిస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కదా, ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అంటే హర్, ఐ మీన్ యాజ్ అ పర్సనాలిటీ ఐ స్టార్టెడ్ లైకింగ్ హర్ మోర్ సోషల్ మీడియాలో. తన ప్రొఫైల్ ఫాలో అవుతున్నప్పటి నుంచి నాకు చాలా ఐ స్టార్టెడ్ రియలీ లైకింగ్ హర్ అ లాట్. షీఈ్ అ వెరీ వెరీ స్టాంచ్ వీగన్. ఒక చోట వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో తను ఒక మాట అన్నానమాట, ఐ డోంట్ నో పీపుల్ హూ సే దే ఆర్ ఫెమినిస్ట్ వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ ఎలా కన్స్యూమ్ చేస్తారో అర్థం కాదు నాకు అని కొద్దిగా అబ్బా అనిపించింది. ఇట్ వాజ్ డెఫినెట్లీ పించింగ్ టు హియర్ దట్, బట్ షీ హాజ్ అ పాయింట్ కదా, షీ హాజ్ అ పాయింట్. సరే, ఆల్ రైట్, ఇప్పుడు నేను వినిపించే ఈ పాట వినండి. నాకు ఫోన్ చేసి చెప్పాల్సింది ఏంటి అంటే, ఒకటి ఐ వాంట్ యూ టు టెల్ మీ విచ్ మూవీ పాట ఫ్రమ్, అండ్ ఆల్సో యువర్ ఒపీనియన్ అబౌట్ వాస్తు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం వాస్తు ఎలా చూడాలి, ఇక్కడ కూడా అలాగే చూడాలా ఇండియాలో లాగానే అనేది నా క్వశ్చన్.

నీ మనసు నాకు తెలుసు అనే సినిమా. ఎస్, దాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ తరుణ్ నటించిన సినిమా, తరుణ్ అండ్ త్రిష అండ్ శ్రేయ ఉంటారు ఈ సినిమాలో. ఇది ఐ స్టిల్ రిమెంబర్ ఎర్లీ టైమ్స్ ఆఫ్ మై డబ్బింగ్. నేనంటే అఫ్ కోర్స్ నేను ఎక్కువ రోజులు చెప్పలేదు అనుకోండి, ఒక 2 ఇయర్స్, 1.5 ఇయర్స్ చెప్పినట్టున్నాను. ఆ ఎర్లీ టైమ్స్ లో ఐ డబ్డ్ ఫర్ వన్ ఆఫ్ దెమ్. ఇందులో ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది ఇదే సినిమాలో. ఐ డోంట్ రిమెంబర్ అమ్మాయి పేరు నాకు గుర్తులేదు, బట్ I think I dubbed for the third lady in this movie. And yeah, appatlo Trisha idi, if I am not wrong, appatki inka telugu industry ki anta parichayam avvaletanu ani nenu anukuntunnanu. But Shriya was the heart drop for many. Ippude naku confirm kuda chesaru offer lo. But yeah, and inkote entante ee cinema lo notice chesthe Trisha appudu kada and debutant kada, so just to enter avutunnanduko mari lekapothe aa film background lekunda atla, I mean she seems very shy on the screen. She's not very comfortable chaala shots lo gaani, scenes lo gaani, paatallo, especially dancers itlanti chotla. శ్రియ ఎంత ఈజ్ తోటి కనిపిస్తుందో అట్లా త్రిష అనిపించదు. చాలా షీ ఫీల్స్ వెరీ ఇలా కొద్ది చాలా కాషియస్ గా అనిపిస్తుంది స్క్రీన్ పైన. ఎనీవే, మూవింగ్ ఆన్. సో వాస్తు గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకు నార్త్ వైపు తలబెట్టద్దా సౌత్ వైపు తలబెట్టద్దా అనే టాపిక్ గురించి మాట్లాడుతూ ఫోన్ కాల్ అక్కడ కట్ అయింది. సో మీరు మళ్ళీ కాల్ చేయండి హర్ష గారు, అండ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ మీరేం చెప్పాలనుకున్నారు అన్నది. బికాస్ నేనేమో యుఎస్ లోంచి షో చేస్తున్నా, మీరేమో యూకే లో ఉన్నారు, మనం మాట్లాడుతున్నది ఇండియాలో సెట్ చేసిన వాస్తు గురించి. ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. సో కాల్ మీ, ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ మీరేమనుకుంటున్నారు, వాస్తు ఇస్ వాస్తునా, ఎక్కడైనా సేమ్ అప్లికబిలిటీ ఉంటుందా, మారుతుందా? మ్యాథ్ కదా, దెర్ ఇస్ సైన్స్ అఫ్ కోర్స్, బట్ దెర్ ఇస్ ఆల్సో మ్యాథ్, నో క్యాల్క్యులేషన్ ఉంటుంది దాంట్లో, డైరెక్షన్స్ పరంగా, హైట్ పరంగా, విడ్త్ పరంగా, వాల్స్ విడ్త్ పరంగా, ఇట్లా చాలా చాలా, దెర్ సో మచ్ ఆఫ్ క్యాల్క్యులేషన్ దట్ గోస్ ఇన్ ఇట్. సో అట్లాంటప్పుడు అది సేమ్ ఎలా ఉంటుంది?

గజని సినిమా నుంచి మీరు విన్న వేటూర్ గారి పాట అండ్ కార్తిక్స్ వాయిస్ అండ్ మ్యూజిక్ బై హారిస్ జయరాజ్. ఓకే, మొన్న ఎవరితోటో నేను మాట్లాడుతుంటే ఆడియో గురించి, ఆడియో మన తెలుగు పాటల ఆడియో క్వాలిటీ గురించి ఒక డిస్కషన్ జరిగింది. విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ జస్ట్ అబౌట్. నాకు హారిస్ జయరాజ్ పేరు అనగానే వెంటనే గుర్తొచ్చింది అది. బట్ మనము బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎక్కువ మాట్లాడుకునే టైం లేదు. అండ్ కొన్ని కాల్స్ మిస్ అయ్యాను నేను, డెఫినెట్లీ ప్లీజ్ కాల్ బ్యాక్ వైల్ ఐ వాజ్ ఆన్ ఇన్ కాన్వర్సేషన్ విత్ అదర్స్. మీ కాల్స్ మిస్ అయ్యాను, కాల్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు యూ, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. అండ్ హియర్ ఇస్ ద నెక్స్ట్ సాంగ్. ఈ పాటతో మీరు కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తారు. బ్రేక్ అయిపోగానే మళ్ళీ మనం కలుసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్, స్టే విత్ మీ ఆల్ ద వే టిల్ 7 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

డమరుకం సినిమా నుంచి హరిణి అండ్ శ్రీకృష్ణ వాయిస్ లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలడియస్ పాట. భాస్కర్ పట్ల గారు రాసిన పాట ఇది. సచ్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్. ఓకే, డిఎస్పీస్ కాంపోజిషన్ బై ది వే. ఓకే, ఓన్లీ డూ యూ నో అబౌట్ దిస్ ప్రాజెక్ట్ నెక్సస్? మనం ఇదివరకు కూడా ఒకసారి నా షోలో మనం దీని గురించి మాట్లాడాము. ఇఫ్ యూ నో అబౌట్ ద ప్రాజెక్ట్ నెక్సస్, మీకేం తెలుసు? ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. వాట్ యూ థింక్ ఆల్సో ప్రాజెక్ట్ నెక్సస్ గురించి ఐడియా ఉంటే, ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దీస్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీస్, ఈవీ టోల్స్ అంటున్నారు కదా వాటిని, వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ సీయింగ్ ఫ్యూచర్ లైక్ విత్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ దీస్? చాలా ఫుల్ స్వింగ్ మీద అయితే దీని టెస్టింగ్ వగేరా నడుస్తుంది మన స్టేట్ ఆఫ్ టెక్సస్ లో. ఆల్సో లెట్స్ టాక్ వన్ మోర్ టైమ్, ఇప్పుడిప్పుడే మీరు కనుక ట్యూన్ అయి ఉంటే, ఈ రోజు నిన్న మన డాలస్ లో జరుగుతున్న మేజర్ ఈవెంట్, మేజర్ కన్వెన్షన్ కి సంబంధించిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా. లెట్స్ జస్ట్ టచ్ దెమ్ వన్ మోర్ టైమ్ హియర్. అండ్ నేను అడిగినప్పుడు మిమ్మల్ని, వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ అని, ఈ పర్టికులర్ రిపబ్లికన్ మిడ్ టర్మ్ కన్వెన్షన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అట్ అమెరికన్ ఎయిర్లైన్స్ అండ్ చాలా హ్యూజ్ క్రౌడ్స్ ని అట్రాక్ట్ చేసింది అని చెప్తున్నాయి న్యూస్ ఛానల్స్. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్ అండ్ జస్ట్ యాజ్ వి వర్ టాకింగ్, ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నప్పుడే ఒక ప్రొటెస్ట్, ఒక ర్యాలీ నడిచింది విచ్ బ్లాక్డ్ క్వైట్ అ బిట్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ డౌన్ టౌన్ అని ఒక న్యూస్ వచ్చింది. Hopefully you are not stuck in any such things and hopefully you're not in the unwanted situation or unwanted traffic situation. అండ్ ఈ కన్వెన్షన్ కి సంబంధించి చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఇన్ రిలేషన్ టు ఆబ్వియస్లీ కదా, ఫర్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఈవెన్ డ్రోన్స్. ఒక 3 మైల్ రేడియస్ లో అమెరికన్ ఎయిర్లైన్స్ చుట్టూ డ్రోన్స్ ఫ్లై చేయడానికి వీల్లేదని ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు. ఒకవేళ ఫ్లై చేస్తే యూనో రైట్, మనకి ఈ మధ్య ఫేవరెట్ నంబర్, and I just say it jokingly, but yeah, it's a serious topic. But anyway, so okavela evaraina drones fly chesthe 3 mile radius lo American Airlines chuttu $100,000 fine. So that seems to be the new favorite number in America. Okay, and also Republican convention ki sambandhinchi whatever vallu spend chesina cost ki sambandhinchi chaala chaala controversies, chaala discussions avutunnayi, because convention mottham more than $2 billion estimated public cost kharchindi convention kar antunnaru. About $1.8 million is for Dallas police, with additional costs for fire rescue, emergency management, transportation and public works. Overall, Republican convention, Reuters report prakaram, the event itself is expected to cost mottam, nenu inda cheppi number Dallas city government di, but the overall event cost vachi $40 million. So adannamata sangathi. So ee Dallas city ki sambandhinchi $2 million, who will pay is a bigger question. And also a lot of controversies happen, lot of discussion is happening around that topic. మీరేమనుకుంటున్నారు? కాల్ చేసి చెప్పండి 972-636-1966. అండ్ ఇందాక మనం వాస్తుకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, నాకు వచ్చిన ఆన్సర్స్ లో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, అసలు వాస్తు నమ్మం కాబట్టి గొడవలేదు అనే రెస్పాన్సే ఎక్కువగా నాకు వచ్చింది ఇప్పటిదాకా. సో వాస్తు నమ్మే వాళ్ళు ఉంటే, వాట్ యూ థింక్? ఇండియాలో వాస్తు, ఇక్కడ వస్తు అంతా సేమేనా? మీరేమంటారు?

0: చూడు
1: నడుముని
0: ఇటుప్పు
1: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే
0: ఆశ దోష అమ్మమండి మీషా
1: చెప్పమంటుంది
0: చెప్పనా

0: Okay, now favorite part to part two. I have somebody here talking to me off air. So, mimmalni nenu on air diskunanandi. You can now continue your point. So, let's bring our let's bring our business.
1: లేదు ఐ వాంటెడ్ టు డూ ఇట్ అట్ సర్టన్ ఎక్స్టెంట్ అంటే డూ ఇట్ ఆన్ ఎ జనరల్ లెవెల్ లైక్ ఐ సెడ్ ఆ రాశి ఆర్ వాట్ ఎవర్ దాని ప్రకారం బట్ డోంట్ కంప్లైన్ ఇట్ ఓ నా హెల్త్ బాగాలేదు మేబీ నా కిచెన్ సౌత్ సైడ్ ఉంది నాకు కిడ్స్ ఇష్యూ ఉంది మేబీ ఈ డైరెక్షన్ లో డోంట్ డూ దాట్ వెన్ యూఆర్ ఎన్నరో వీలకే రోమన్ అన్నట్లు వే ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ యూ follow only the certain way. Again, it's just my thought and
0: yeah, of course, that's the whole idea, right? We are just talking and generally having a conversation and they pedda deenlo emi ikkade emi manam we're not writing any theories, we're not concluding anything, so don't worry. But thank you so much, I appreciate you calling and sharing that, Andy.
1: Thank you.
0: Okay, so again, నేను తనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని కాల్స్ మిస్ అయ్యాను. ప్లీజ్ డూ కాల్ బ్యాక్, ఐ విల్ టేక్ యువర్ కాల్స్. అయితే తనేమంటున్నారంటే వినేవాళ్ళకి మేము కొంత కాన్వర్సేషన్ ఆఫీస్ జరిగింది కాబట్టి జస్ట్ బ్రింగ్ యూ ఆల్ అప్ టు స్పీడ్. పాయింట్ వన్ ఇస్ షీ సేస్ ఇప్పుడు ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఏ పొలిటికల్ పార్టీ ఏ ఈవెంట్ ఎక్కడ చేసినా గానీ ఎంత ఖర్చైనా గానీ అది ఎవరి పెన్ని తర్వాత ఫైనలీ సంహౌ ఎక్కడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ల్యాండ్ కామన్ మ్యాన్ మీద పడవలసిందే అనేది ఒక ఒపీనియన్ షేర్ చేశారు. రెండవది ఏంటి అంటే వాస్తుకి సంబంధించి, వాస్తు ఎలా అయితే ఇప్పుడు జాతకాలు అనేవి ఒక మనిషికి ఖచ్చితంగా స్పెసిఫిక్ గా ఉంటాయి కదా, లైక్ మనం పుట్టిన టైము ప్లేసు వారము నక్షత్రము తిథి వగేర అవన్నీ అలా ఉంటుంది. కాకపోతే వాస్తు అనేది కూడా ఇఫ్ ద సైన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్ టు ద టీ అంటున్నారు. ఫాలో టు ద టీ అండ్ దెన్ డూ ఇట్. If you're not doing it, then don't complain it. అనేది తను చెప్పాలనుకున్న విషయం అనమాట. యా, బి రూమన్ ఇన్ రూమ్ అంటే అది చాలా చాలా చోట్ల వర్తిస్తుంది మనకి. మనం ఏంటంటే ఈ మధ్య ఆ ఆస్పెక్ట్ చాలా మంది మర్చిపోతున్నాం. వీల్ కమ్ టు దట్. వన్ మోర్ డే ఈ టాపిక్ తీసుకొస్తా నేను, ఎందుకంటే మనం ఆల్రెడీ మూడో గంట కార్యక్రమంలో కూడా చివరికి వచ్చేస్తున్నాము దాదాపుగా. కాబట్టి I will continue back on this. And ivalla I wanted to also bring up another topic which is nen inda kadigen daniki prashna naaku saraina samadhanam raledu. Rhinestone legend ani ee particular artist ni antaru, atu music prapanchamlo itu philanthropy world lo and women inspiration women ga chuse oka category lo kuda ame oka tarasthailo unna oka celebrity oka star. And recently we all lost her, all the people that love her for her personality, her charisma, her story inspire chesina vallu chaala mandi kuda of course than oka full life lead chesi then she left this world and she made it a better place than where she came from. That is the whole goal kada prathi manchiki kuda. So who is that person, evar gurinchi maatladutuna? 972-636-1966.

చెప్పాలండి సంగతి, మనం విన్న పాట కిరణ్ గారు అండ్ చిత్ర గారి వాయిస్ లో మనం విన్నాము ఆ పాట సై సినిమా నుంచి. నాకు ఎప్పుడు ఆ పాట విన్నప్పుడు ఒకటే అనిపిస్తుంది, కిరణ్ గారు ఈ పాట ఎందుకు పాడుంటారు అని. బికాస్ అటు నితిన్ కి సూట్ అవ్వదు, ఈ పాట ఆయనకి ఎంతగా సూట్ అయినట్టు అని అనిపించదు. ఐ డోంట్ నో, ఐ ఫీల్ లైక్ దాట్ చూసిన ప్రతిసారి ఇంకా అనిపిస్తుంది. ఎనీవే, చిత్ర గారు అయితే అసలు సూపర్బ్, షీ డస్ సో సో సో సో బ్యూటిఫుల్ ఈ పాటలో. ఓకే, సో సై సినిమా నుంచి మనం ఆ పాట విన్నాం కదా. అయితే నేను ఇందాక అడిగిన మనిషి, ఇందాక అడిగిన స్టార్ ఇస్ డాలీ పార్టన్. డాలీ పార్టన్ ఇక్కడ చాలా మందికి క్వీన్ ఆఫ్ కంట్రీ మ్యూజిక్ గా ఆవిడ చాలా మందికి చాలా చాలా ఇష్టమైన లెజెండరీ ఆర్టిస్ట్. ఆగస్ట్ 25th న అట్ 80 ఇయర్స్ షీ లెఫ్ట్ ద వరల్డ్ అండ్ ఇన్ హర్ లైఫ్ స్పాన్ తను ఒక చాలా మందికి, అంటే ఇది ఒక relatable story for a lot of such legendary status unna greatest successful stars chaala mandiki oka normal chaala lower class lower middle class family nunchi oka pedda family nunchi vachi 12 mandi pillallo fourth ga undi oka chaala no electricity no water lanti situation nunchi వాళ్ళ ఊర్లో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న లైఫ్ స్టైల్లో వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ట్రెడిషన్స్ ని వాటిని ఏమంటారు యాక్సెప్ట్ చేసేసి, అండ్ దెన్ షీ వాజ్ వన్ ఆఫ్ సచ్ పీపుల్ హూ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ బికాస్ ఆఫ్ హర్ మదర్ అండ్ హర్ సింగింగ్. అండ్ అక్కడి నుంచి తను ఎలా మెల్లిమెల్లిగా అంచులంచెలుగా తన జీవితాన్ని బిల్డ్ చేసుకుని చాలా హార్డ్షిప్స్ ఎదుర్కొని అండ్ చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఇండస్ట్రీలో తను నిలదొక్కుని చాలా ఫేమ్ కి రావటం మాత్రమే కాకుండా, బికాస్ షీ లవ్డ్ ఎడ్యుకేషన్, బికాస్ షీ కేర్డ్ అబౌట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎస్పెషలీ, మెనీ ఆఫ్ అస్ నో హౌ షీ బిల్ట్ అన్ ఎంపైర్ ఎంటైర్లీ ఫర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. అండ్ ఆవిడ ఫిలాంథ్రపీ గురించి కూడా చాలా మంది చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఐ థింక్ ద రీజన్ మెనీ పీపుల్ రిమెంబర్ హర్ అంటే తనని తలుచుకోగానే గుర్తొచ్చేది హర్ రైన్స్టోన్ లైఫ్ that can be shown bright enough. That is something that people talk about Dolly Parton. So one lady I just wanted to mention today in our show, because manam retro vishayalu maatladukuntunnamu and in retro theme loki continue chestunnanu kabatti conversation kuda ee rendu last 30 minutes of our show lo ఇవాళ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాము, వీ స్పోక్ లిటిల్ అబౌట్ 1980s లో వచ్చిన సినిమాలు వాటి గురించి. ఒక చిన్న ట్రాన్సిషన్ జరిగింది ఆ పీరియడ్ లో, బికాస్ ఇప్పుడు ఈ 1980s అనే థీమ్ ఒక చాలా హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ థీమ్ కాబట్టి దాని గురించి మాట్లాడుతూ ఒక ట్రాన్సిషన్ జరిగింది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. దాని గురించి మాట్లాడదాం అండ్ ఎట్లాగా కమర్షియల్ సినిమా నంబర్స్ ఆర్ ఫిగర్స్ ఎట్లా మారినాయి, డెఫినేషన్స్ ఎట్లా మారినాయి, స్టైల్స్ ఎట్లా మారింది సినిమా టేకింగ్ లో అండ్ జనాలు చూసే విధానంలో కూడా ఒక డిఫరెంట్ ప్రొజెక్షన్ ఎలా తీసుకొచ్చారు, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ విత్ మీ. ఈ పాటతో మీరు కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నారు. బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.
7: ఇండియా వెళ్ళలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
9: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
10: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
12: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukabotham. Keep listening, me nestam Radio Surabhi.
14: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

కాసేపట్లో అన్ని చోట్ల పడితే వానజల్లు, అప్పుడు అందరూ కూడా ఈ పాటతో లేట్ అవుతారు. బట్ ఎమడికి మొగుడు సినిమా నుంచి మీరు విన్న పాట ఫ్రమ్ ద 80s ఎరా. ఓకే, సో మనం దాని గురించి మాట్లాడే ముందర లెట్స్ జస్ట్ కంక్లూడ్ అవర్ లిటిల్ టైనీ బిట్ ఆఫ్ ట్రిబ్యూట్ ఫర్ డాలీ పార్టన్. ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము తన గురించి. సో ఒక ఒక తరం వాళ్ళకైతే ఆవిడ ఒక కంట్రీ మ్యూజిక్ అండ్ అలా ఒక సింగర్ గా సాంగ్ రైటర్ గా అట్లాగా తెలిసినా సరే, తను పుట్టి పెరిగిన ఒక ఆ ప్లేస్ కి ఒకసారి ఫేమ్ అండ్ నేమ్ వచ్చి తన ఒక స్థాయికి ఎదిగిన తర్వాత, షీ వాజ్ వన్ సచ్ పర్సన్ హూ యాక్చువల్లీ gave back so much to the place that she comes from. And ఆమె లైఫ్ టైమ్ మొత్తంలో మోర్ దెన్ 3,000 పాటలు ఆవిడ షీ హెస్ రిటన్ బై హ్యాండ్ అని చెప్తారు, ఇన్ నోట్ బుక్స్ అండ్ సమ్టైమ్స్ వేకింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ టు క్యాచ్ ఎ మెలడీ. అండ్ దిస్ ఇస్ వెరీ యూనో, చాలా మంది ఆర్టిస్టులకు ఉండేది ఇది. అండ్ కొన్ని సాంగ్స్ ఆవిడవి బెస్ట్ సెల్లింగ్ సింగిల్స్ అయితే, కొన్ని లెజెండరీ సింగిల్స్ పాడి ఇంకా ఫేమస్ చేసిన పాటలు ఉన్నాయి. అండ్ మూమెంట్ ఆఫ్ హార్ట్ బ్రేక్ ఆర్ గ్రేటెస్ట్ జాయ్, డీపెస్ట్ సారో, ఇలాంటివన్నీ కూడా తను షీ వాజ్ ఏబుల్ టు బ్యూటిఫుల్లీ పెన్ దెమ్ డౌన్ ఇన్ టు బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్. సో ఓన్లీ అబౌట్ ఫేమ్ గురించి మనం మాట్లాడుకోరేమో, ఆవిడ ఒక థీమ్ పార్క్ బిల్డ్ చేశారు తన హోమ్ టౌన్ లో. పీపుల్ నో అబౌట్ ద డాలీవుడ్ అండ్ షీ స్టార్టెడ్ అ ప్రోగ్రామ్ విచ్ నౌ మెయిల్డ్ ఓవర్ 200 మిలియన్ ఫ్రీ బుక్స్ టు చిల్డ్రన్ అరౌండ్ ద వరల్డ్. అది తను వాళ్ళ ఫాదర్ కి ఒక ట్రిబ్యూట్ గా చేస్తున్న పని అని చాలా చోట్ల షీ మెన్షన్ అబౌట్ ఇట్. అండ్ షీ ఆఫెన్ సెడ్ ఆల్సో షీ నెవర్ ఫెల్ట్ పువర్ యాజ్ ఎ చైల్డ్. అంటే ఫైనాన్షియలీ వాళ్ళు లోవర్ స్టేట్ లో ఉన్నా సరే రిచ్ ఇన్ మ్యూజిక్, రిచ్ ఇన్ లవ్ ఉండేది ఫ్యామిలీ, కాబట్టి ఐ నెవర్ ఫెల్ట్ దట్ అనేది ఆవిడ హార్డ్షిప్స్ అన్నిటిని జెనరాసిటీ అండ్ సంథింగ్ బ్యూటిఫుల్ కింద కన్వర్ట్ చేసి జీవితాన్ని చాలా అద్భుతంగా మార్చుకోగలిగిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండరీ ఆర్టిస్ట్ డాలీ పార్టన్. షీ పీస్ఫుల్లీ ప్యాస్డ్ అవే ఇన్ నాష్విల్ అండ్ దిస్ ఇస్ అ స్మాల్ టైనీ ట్రిబ్యూట్ జస్ట్ థింకింగ్ అబౌట్ హర్ ద రైన్స్టోన్ లెజెండ్. The rhinestone life that shone bright enough for the world to see. Jeevitaniki, I think the biggest meaning manam bratikina naallu mana jeevitham oka manishi kanna oka manishi jeevitanikanna oka chinna velugute, that is the biggest beauty of the life kada. So 80s lo she became more than a country star, she became America's sweetheart. అదండి సంగతి. ఓకే, మనం మన సినిమాల్లోకి మన 80s ఎరాకి మళ్ళీ వస్తే గనక నేను నెక్స్ట్ ఇంకో పాట వినిపిస్తున్నా మీకు. ఈ టైమ్స్ లో ఈ పాట, ఈ సినిమా చాలా చాలా పాపులర్. సో నేను అన్నాను కదా ఇందాక, ఒక దెర్ వాజ్ వన్ ట్రాన్సిషన్ దట్ హ్యాపెండ్ ఆ టైంలో. 80s ఎరా డెఫినెట్లీ ఒక డిఫైనింగ్ మూమెంట్ కదా సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు ఉంటుందలా. కాకపోతే దిస్ వన్ ఇన్ పర్టిక్యులర్లీ మాట్లాడుకుంటే గనక, యాక్టింగ్ స్టైల్లో కానీ, యాక్షన్ డాన్స్ సీక్వెన్సెస్ లో కానీ, హీరో ఇమేజ్ ఎస్పెషలీ, ఒకప్పుడు హీరో అంటే దేవుడి లాగా చాలా మంచివాడు, అన్ని మంచి అలవాట్లు, చాలా అసలు ఒక ఎలీట్ అనమాట, అండ్ వెరీ రొమాంటిక్ అండ్ వెరీ యూనో చాలా కల్చర్డ్, అట్లాంటి ఒక హీరో ఇమేజ్ ని బాగా అలవాటు చేసిన జనాలకి సడన్లీ ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్, రెబెల్, యూనో ఒక ఏమంటారు, ఒక వెరీ యూత్ఫుల్ అండ్ వెరీ ఎనర్జెటిక్ హీరోని పరిచయం చేసింది ఒక ఆ జనరేషన్, లేట్ 80s ఎస్పెషలీ. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా ఒక సింపుల్ అంటే స్టేజింగ్ యాక్షన్ మూమెంట్స్ ఈజీగా తెలిసిపోయేవి కదా, అక్కడి నుంచి ఒక చాలా హై ఆక్టేన్ ఉన్న స్టంట్స్ గానీ, చాలా బ్రేక్ డాన్సింగ్ సీక్వెన్సులు గానీ, డాన్స్ లో స్టైల్స్ గానీ, అవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ అయిన రాది. అండ్ యాక్టింగ్ స్టైల్లో కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్సిషన్ దట్ హ్యాపెండ్. విల్ టాక్ ఆల్ అబౌట్ దట్ విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. సినిమా పేరు గుర్తొస్తే కాల్ చేసి చెప్పేసేయండి.

నాయకుడు సినిమా నుంచి మీరు విన్న పాట, బాలుగారు సుశీల గారి వాయిస్ లో రాజశ్రీ గారు రచన పాట. ఓకే, సో అఫ్ కోర్స్ ఇళయరాజాస్ మ్యాజిక్, డూ ఐ రియలీ నీడ్ టు మెన్షన్? అవసరం లేదు కదా. ఎనీవే, సో మనం ఎయిటీస్ ఎరా గురించి మాట్లాడుతున్నాం కదా, ఇందాక అన్నట్టుగా ఆ హీరో ఇమేజ్ అనేది ఎలా అయితే మారింది అని మనం మాట్లాడుకున్నాము. అండ్ ఆబ్వియస్లీ ఆ తర్వాత వచ్చిన జనరేషన్ లైక్ శోభన్ బాబు గారు, మన రామారావు గారు, అక్నేని నాగేశ్వర గారు, వాళ్ళ తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరి ఎరా ఎండ్ అవుతూ ఉన్న టైం అది. అండ్ చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు, ద లెగసీ ఆఫ్ స్టార్స్ కంటిన్యూ అవుతున్నారు. బాలకృష్ణ గారు కానీ, అక్కడే నాగార్జున గారు కానీ, వెంకటేష్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎంటర్ అవుతున్న టైం అది. సో ఫిల్మ్ మేకింగ్ లో కూడా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయరా. ఒక స్టూడియో బౌండ్ లో పాటలు చేయాలన్నా ఏం చేయాలన్నా గానీ ఆ సినిమాటోగ్రఫీ అంతా కూడా స్టూడియోలో ఒక ఇండోర్ సెట్ వేసేసి చేసే రోజుల నుంచి ఆన్ లొకేషన్ షూట్స్ కి ఒక యూనో చాలా ఒక రియలిజం కి, మోడర్న్ టెక్నిక్స్ కి, వెదర్ ఇట్ ఈస్ లైటింగ్ రిలేటెడ్, కెమెరా రిలేటెడ్, ఇట్లాంటి వాటి దాకా కూడా వెళ్లిన టైం అది. ఐ స్టిల్ రిమెంబర్ కొన్ని కొన్ని సినిమాలలో కెమెరా లెన్స్ కి ఒక ఆ ఫాగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి లెన్స్ కి వాజలిన్ రాసేవాళ్ళు ఒక టైంలో. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ something I remember from the early Gemini days also for me. Anyway, some other time that conversation is for. But yeah, that was a big, big change. And box office దగ్గర డెఫినేషన్స్ అయితే డెఫినెట్లీ చాలా చాలా క్లాషెస్ జరిగినాయి. ఒక సెల్ఫ్ మేడ్ వర్సెస్ ఏ రాయల్ డైనాసిటీ లాంటి క్లాషెస్ జరిగినాయి. అండ్ the box office was very interesting during the whole 80s era. మేబీ మనం ఒక 20 నిమిషాల్లో అరగంటలో ఇది కంప్లీట్లీ మాట్లాడుకోలేం, కానీ ఊరికి జనరలీ ఇఫ్ యూ జస్ట్ హ్యావ్ టు టచ్ పాయింట్స్ లాగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా బ్యానర్ హైజాకింగ్ అవ్వచ్చు, ఒక కట్అవుట్స్ కావచ్చు, ఒక ద ఫ్యానిజం కి ఒక కొత్త డెఫినేషన్స్ పుట్టినారు అది. ఆల్రైట్, ఐ హ్యావ్ అనదర్ పాట. ఈ పాట చాలా రోజులైంది నేనైతే విని, వినిపించి కూడా చాలా రోజులైంది. మరి మీరు మా వాళ్ళు ఎవరైనా వినిపిస్తే, వేరే షోస్ లో ఏమైనా వింటే నాకు తెలియదు, కానీ ఐఎమ్ ఎక్సైటెడ్ టు ప్లే దిస్ సాంగ్ ఫర్ యూ. సినిమా పేరు గుర్తొస్తే కాల్ చేసి చెప్పండి.

ఒక పక్క స్టార్స్ వార్ ఒకలాగుంటే, ఒక పక్క ఫ్యాన్స్ వార్ ఒకలాగుంటే, ఇంకో పక్క బాలు గారు జానకి గారి వార్ ఇంకోలాగా ఉంటుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఇదే ఈ పాట ఇప్పుడు ఉన్న పాట ఫర్ ష్యూర్. ఎనీవే, ఐఎమ్ ఆల్మోస్ట్ ద ఎండ్ ఆఫ్ ద షో కాబట్టి ఐ జస్ట్ వాంట్ సే ఆ టైంలో డైలాగ్ పరంగా కూడా, డైలాగ్ డెలివరీ పరంగా కూడా ఒక దెర్ వాజ్ ఎ వెరీ, అంటే సంబడి ఇప్పుడు ఒక సైడ్ చిరంజీవి గారు ఇంకో సైడ్ బాలకృష్ణ గారు, టూ టైప్స్ ఆఫ్ ఫ్యాన్స్ బిల్డ్ అవుతున్న టైము, ఇద్దరు ఇండస్ట్రీలో వాళ్ళ స్థానాన్ని, నంబర్ వన్ స్థానాన్ని వాళ్ళిద్దరు పొట్టపొట్టిగా క్లెయిమ్ చేస్తున్న టైమ్స్ లో అటు ఒకళ్ళేమో డైలాగ్ డెలివరీకి దానికి చాలా ఒక సూపర్ లార్జర్ దెన్ లైఫ్ హీరో లాంటి ప్రొజెక్షన్ చేస్తూ ఉన్న టైంలో ఇంకొకళ్ళు డాన్స్ మీద ఫోకస్ అండ్ ఫైట్స్ మీద ఫోకస్ అండ్ దేర్ మేనరిజమ్స్ మీద ఫోకస్ అట్లాగా. సో ఆఫ్ ఎయిర్ లో, లైక్ ఆఫ్ లైన్ లో మాత్రం బయట ఆన్ స్క్రీన్ ఎట్లా జరిగినా అండ్ కమర్షియల్ సినిమా ఆర్ బాక్సాఫీస్ దగ్గర ఎట్లాంటి ఫైట్స్ జరిగిన ఫ్యాన్స్ మధ్యలో, బట్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు మాత్రం ఆ టైంలో నుంచి వాళ్ళు చాలా మంచి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. చాలా యూనో ఒక నువ్వు ఇది చేస్తే నేను చేస్తాను ఒక హెల్దీ పోటీని ట్రై చేశారు అన్నది మాత్రం దట్ ఈస్ మచ్ టాక్డ్ కదా. మిగిలిన విషయాలు ఎట్లా ఉన్నా కానీ, బట్ అగైన్ మళ్ళీ అలాంటి ఒక ఎరా, అట్లాంటి ఒక వార్ పీక్ అయిన ఇంకొక టైం ఫ్రేమ్ ఉంది. ఆ టైం ఫ్రేమ్ ఏదో మీకు గుర్తొస్తే కాల్ చేసి చెప్పొచ్చు, అండ్ ఐ విల్ ట్రై టు బ్రింగ్ దట్ టైం ఫ్రేమ్ ఇన్ టు టుమారోస్ షో. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎయిటీస్, ఆబ్వియస్లీ ఇప్పుడు ఎయిటీస్ విషయం ఇది అయిపోయింది కాబట్టి. అండ్ ఈ పాటతోటి ఇవాళ కార్యక్రమానికి ఐ థింక్ నేను టాటా బాబు చెప్పేవలసిన టైం వచ్చేసింది. బట్ బిఫోర్ ఐ సే బై టు యూ అండ్ బిఫోర్ అను టేక్స్ ఓవర్ ఇన్ ద మా కితార్ షో, నేను ఇంకొక విషయం ఏంటి కంక్లూడ్ చేయాలనుకున్నానంటే, వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ వాస్తు కదా ఇవాళ. సో నాకు వచ్చిన థాట్ నేను షేర్ చేశాను, లైక్ మనం ఇండియాలో మనం వాస్తు అయితే ఫాలో అవుతాం కానీ మరి ఇక్కడ ఉన్నప్పుడు పొజిషనింగ్ అంత మారుతుంది కదా, లెక్కలు మారవా అట్లాగే వర్కౌట్ అవుతుందా అన్నది నాకు ఎప్పుడు మైండ్ లో ఉన్నది. దట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ బిలీవ్, నేను చాలా స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తా, ఈవెన్ దో ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఎగ్జాక్ట్ రూల్స్ అప్లికబుల్ ఇక్కడ కాదా తెలియకపోయినా కానీ ఐ జస్ట్ ఫాలో ద సేమ్ రూల్స్ ఇక్కడ కూడా, బికాస్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందంటే, దే జస్ట్ రీడిస్కవరింగ్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీసెస్. ఇండియాలో ఒకప్పుడు సెంచురీస్ బ్యాక్ ఫాలో అయిన కొన్ని ప్రాక్టీసెస్, రెగ్యులర్ రొటీన్ డే టు డే లైఫ్ లో అవి మళ్ళా ఇప్పుడు రీడిస్కవర్ చేసి రీఇన్వెంటింగ్ ద వీల్ and bringing them as a new emantaru discovery laga project chestundi prapancham, and we are just getting carried away. I feel chala chala chotla atlage vastu kuda chala frequently ridicule avabadutundi ani anipistundi, kaani maybe we should explore the underlying science and principles before we judge. Asale ento telusukuni appudu ridicule cheyochemo ఆర్ ఏం చెప్పాలన్నా చెప్పొచ్చేమో, జడ్జ్ చేయొచ్చేమో. జస్ట్ మై టూ సెన్స్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వండర్ఫుల్ కాల్స్ యాజ్ ఆల్వేస్. అండ్ అను ఇస్ హియర్ టు టేక్ యూ త్రూ 7 to 9 ఇన్ అ వెరీ ఎనర్జెటిక్ షోస్.